శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 30వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని, శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఏ హనుమంతప్ప గారు అందించే హితోక్తులు.
2: భారతంలో విదురుడు దుష్టులు చేసే దురాచరణం వల్ల సామ్రాజ్యాలు ఎలా కూలిపోతాయో, పరిపాలకులు ఎలా నాశనమవుతారో స్పష్టంగా చెప్పాడు. ఏకం విషరసో హంతి శస్త్రేణైకశ్చవధ్యతే సరాష్ట్రం సప్రజం హంతి రాజానం మంత్ర విప్లవః. విషపు సంసారం ఒక్కణ్ణి మాత్రమే చంపుతుంది, ఆయుధం ఒక్కణ్ణి వధిస్తుంది. దురాలోచనతో చేసే ఏ కార్యమైనా అది రాష్ట్రంతో ప్రజలతో కలిపి రాజును రూపుమాపుతుంది. వాస్తవం చెప్పాలంటే ప్రజలను ఆర్థిక సంక్షోభంలో పడేస్తుంది. పరిపాలన చేసేవాళ్ళు సక్రమంగా లేకపోతే కంచే చేనును మేసినట్లవుతుంది. ఆ దెబ్బతో ఆ పరిపాలకులపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఒకరో ఇద్దరో దుర్మార్గమైన ఆలోచనలను అనుసరించిన పాపానికి మొత్తం పరిపాలకులను ప్రజలను గందరగోళంలో పడేస్తుంది. లంచాల రూపంలో గాని కుంభకోణాల రూపంలో గాని డబ్బును అక్రమంగా సంపాదించి 100 ఏండ్లకు సరిపోయేటంత ఆస్తి కాదు, 100 తరాలకు సరిపడేటంత ఆస్తిని సంపాదించాలనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచనో. ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అటు దేశమూ ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది, ఇటు ప్రజలు అల్లకల్లోలం చెందుతారు. ఒకవైపు కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం బడ్జెట్టు లేదనే సాగుతో ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఎంతోమంది నిరుద్యోగులు ఉస్సురుమంటున్నారు. దేశం ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కొందరు మాత్రం దేశద్రోహానికి పాల్పడి అక్రమంగా ఆర్జించిన డబ్బును కూడబెట్టడం, దేశాన్ని కుదవ పెట్టడం లాంటిదే అని అవుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓర్పును చేతకానితనంగా భావించరాదని విదురుడు ఇలా చెబుతున్నాడు. ఏకక్షమావతాం దోషో ద్వితీయో నోపపద్యతే యదేనం క్షమయాయుక్తం అశక్తం మన్యతే జనః. ఓర్పు గల వాళ్ళకి సంబంధించిన దోషం ఒక్కటే ఉంది, రెండవ తప్పు మాత్రం ఎంత వెతికినా దొరకదు. అదేమిటంటే ఓర్పు గలవాణ్ణి చేతకానివాడని అనుకుంటారు, అది అతని మంచితనమని అనుకోరు. అందుకే మరో కవి ఇలా చెబుతున్నాడు. మంచితనము కొందరికే మంచిది, సరువులకెప్పుడెచ్చటం మంచితనము చూపుటది మంచిది కాదు. తమాషయమనం మంచిని అసక్తిగా తలచు మత్సరసుంఠలే హెచ్చుగానా. ఎదుటి వ్యక్తి మంచితనాన్ని గ్రహించేవారు కొందరుంటారు. అలాగని అందరితోనూ మంచిగా ఉండటం మాత్రం మంచిది కాదంటున్నాడు. ఎందుకంటే మంచిగా నడుచుకుంటున్నామంటే కొందరు దాన్ని చేతకానితనంగా భావిస్తారు. లోకంలో ఈనాడు ఇది మరీ ఎక్కువ. మంచిని ఎక్కువగా చూపిస్తే చౌటదద్దమ్మలుగా లెక్కగడతారు. అయితే విదురుడు మాత్రం ఇది ఒక గొప్ప బలం అంటాడు. సోష్య దోషో నమంతవ్య క్షమాహి పరమం బలం క్షమాగుణో హ్యశక్తానాం శక్తానాం భూషణం క్షమా. ఓర్పు కలిగి ఉండడం ఎప్పుడూ తప్పనుకోరాదు, ఎందుకంటే ఓర్పే గొప్ప బలం. శక్తి లేని వాళ్ళకైతే అది స్వభావం. శక్తి ఉండి ఓర్పుగా ఉండేవారికి అది అలంకారం.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఏ హనుమంతప్ప గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందుంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి

అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు

0: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్దిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునిక్కూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపై సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్దిదారులున్న విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపై పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తాం. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తా కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి, పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని మేము బలంగా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్దరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట ప్రభుత్వం పునరుద్దరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన

0: అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు దాదాపు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ ఎన్సీఏహెచ్పి నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్టంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచాజా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహ్ స్వీయ త్రిరాష్ట్ర ఆధికారిక యాత్రాయాః ద్వితీయ చరణె ఉత్తర మెసిడోనియా దేశం సంప్రాప్తవతీ. కస్యశ్చిత్ భారతీయ రాష్ట్రపతేః ఉత్తర మెసిడోనియా దేశస్య ఏషా ప్రథమా ఆధికారిక యాత్రా వర్తతే. రాష్ట్రపతిః స్వ సమకక్షయా గోర్డానా సెల్జానోస్కా దావకోవా ఇత్యనయా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సా ఉత్తర మెసిడోనియా దేశస్య ప్రధానమంత్రి క్రిస్టిజన్ మికోస్కీ తథా సంసదః అధ్యక్షం అఫ్రీం గాషి ఇత్యేతాభ్యాం సహ అపి మేలిష్యతి. తదనంతరం సా ఉత్తర మెసిడోనియా సంసదం తథా భారతోత్తర మెసిడోనియా వ్యాపార మంచమపి సంబోధయిష్యతి. ఉభయ దేశౌ కృషి, ఔషధోద్యోగ, విజ్ఞాన ప్రౌద్యోగికీ, సూచనా ప్రౌద్యోగికీ, సూచనా ప్రౌద్యోగికీ సమర్థిత సేవా క్షేత్రేషు ఆర్థిక సహయోగం ఇతోపి సుదృఢీకర్తుం రుచిం ప్రదర్శితవంతౌ. రాష్ట్రపతిః సెంట్ పాస్ చర్చ్ ఇత్యత్ర అపి గమిష్యతి. హ్యః నవదిల్ల్యాం యదా విరోధ ప్రదర్శనం హింసాయాం పరివర్తితః తదా అష్టాదశోత్తరైకశతోప్యధికాః ఆరక్షకాః వ్రణితాః. వ్రణితేషు విశేషారక్షక ఆయుక్తః, సంయుక్తారక్షకాయుక్తః, అపరాయుక్తః, ఉప ఆరక్షకాయుక్తః, అన్యే చ వరిష్ఠాధికారిణః సమ్మిళితాః సంతి. ఏకస్మిన్ వక్తవ్యే దిల్ల్యాః ఆరక్షకాః అవదన్ యత్ విరోధ ప్రదర్శన సమయే ప్రదర్శనకారిభిః ఆక్రామకం హింసాత్మకం చ ఆచరణం ప్రదర్శితం. పునః పునః పూర్వసూచనాః విధిసమ్మతాని నిర్దేశాని చ ప్రాప్యపి తే విద్రోహం కృతవంతః. प्रवर्तमानानां निषेधात्मक आदेशानां च उल्लंघनं कृतवन्तः। दिल्ली आरक्षिबलेन उक्तं यत् प्रदर्शनकारिभिः आरक्षकाणाम् उपरि आक्रमणं कृतवन्तः। आरक्षकाणां प्रशासकीय वाहनान् च भंगं कृत्वा हिंसाम् आचरितवन्तः, येन सार्वजनिक व्यवस्थायाः कृते गंभीरा विभीषिका समुत्पन्नासीत्। बलेन उक्तं यत् अवशिष्ट व्रणितानां आरक्षक कर्मचारिणां चिकित्सा विधि परीक्षणं प्रचलति। दिल्ल्यारक्षिबलेन उक्तं यत् कलह समये प्रायः षष्टि आन्दोलनकारिणः अपि व्रणिताः जाताः। ते उक्तवन्तः यत् प्रायः सप्ततिः प्रदर्शनकारिणः निगडिताः सन्ति, समुचित विधि प्रक्रिया आरब्धा अस्ति। सहैव भारतीय न्याय संहितायाः प्रासंगिकोपबन्धैः अथ अन्य प्रासंगिक विधिभिः च एफआईआर प्राथमिकी इति पञ्जीकृतमस्ति। युक्रेन देशस्य ओडेसा पत्तनात् प्रस्थानावधौ एमवी गोल्डन लियो इत्यस्यां नौकायां कृताक्रमणस्य भारतेन निन्दा कृता। विदेशमन्त्रालयः एकस्मिन् वक्तव्ये अवदत् यत् चत्वारः भारतीयाः नागरिकाः दुर्दैववशात् मृत्युमुपगताः। एकः गंभीरावस्थायां चिकित्सालये उपचाराधीनः अस्ति। मन्त्रालयेन उक्तं यत् उपलब्ध सूचनानुसारं घटनासमये पञ्च भारतीय नागरिकैः सह सप्तदश चालकदलस्य सदस्याः आसन्। विदेशमन्त्री डॉ एस जयशंकरः नवदिल्ल्यां पनामादेशस्य विदेशमन्त्रिणा हेवियर एडवार्डो मार्टिनेज आचा वास्केज इत्यनेन सह मेलनं कृतवान्। ह्यः जाते उपवेशने डॉ जयशंकरः लैटिन अमेरिका कैरिबियन क्षेत्रयोः प्रवेशद्वाररूपेण पनामादेशेन सह भारतस्य सम्बन्धस्य गहनतायाः महत्वम् अधोरेखितवान्। व्यापारोद्योग विकास स्वास्थ्य कृषि शिक्षा आंकिकीय सहयोगादीनां प्रगति विषये उभौ विस्तृतं विमर्शं कृतवन्तौ। बहुपाक्षिक मञ्चेषु सहभागित्वस्य विषये अपि तौ अवदताम्। प्रशासनेन संसूचितं यत् अस्य वर्षस्य जून मास पर्यन्तं देशे प्रायः 49,55,55 कोटि उपयोक्तारः यूपीआई इत्यनेन सह सम्बद्धाः जाताः इति वार्ताः।
3: आकाशवाणी निजामाबाद केंद्रम समयं 7 గంటలు।
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ। ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు। ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి। ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు। గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి। జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ।
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు। నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి। జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం।
3: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు। ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। 7:15 ప్రభాత లహరి, ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు। అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। ఇంకా ఈరోజు ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। ఇంకా చరిత్రలో జూలై 21 ప్రత్యేకత గురించి కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు। 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 8:30 సినీ రజనీ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు। ఇక ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు ప్రసారమవుతాయి। ఉదయం 10 గంటలకు, 12 గంటల 10 నిమిషాలకు, 12 గంటల 40 నిమిషాలకు, 1 గంటల 20 నిమిషాలకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సింహ పాటలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 5 గంటల 45 నిమిషాలకు సినీ రంజని. 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు. 6 గంటల 30 నిమిషాలకు సమాచార దర్శిని వింటారు. 6 గంటల 35 నిమిషాలకు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు ప్రసార వివరాలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ రివ్యూ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8 గంటల 30 నిమిషాలకు లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 8 గంటల 45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు మాన్సూన్ సెషన్ పార్లమెంటు ప్రశ్నోత్తరావళి కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11 గంటల 10 నిమిషాలకు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7 గంటల 5 నిమిషాలకు అవస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2 విడతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో 11:00 కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపై గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య పీటూపీ, వ్యక్తి నుంచి వ్యాపారికి పీటూఎం జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐను వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలని అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2 విడతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మెసడోనియాలో పర్యటించడం ఇది మొదటిసారి. మెసడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డాఫ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఎస్ వంటి ప్రాథమిక రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మాల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత మాల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and investment. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in India. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసీలో జరిగిన భారత మాల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న ఎంవి గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 సిబ్బంది ఎంవి గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గణనీయమైన, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హవేర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్క్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICA ministerial meeting which the two of us had co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
0: పనామా విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్ లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాడంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా 1వ తేదీన పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్ లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మరణించారు, 100 పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్టపతి ద్రౌపది మర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈరోజు 1 జూలై చరిత్రలో జరిగినటువంటి కొన్ని అంశాల గురించి కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

ప్రభుత్వ గీతం విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడ

0: అయినా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
2: డాక్టర్ ఏ వనిత,
5: కంటి పైపొర, కొలిక మండలి ఆపరేషన్.
2: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
5: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
2: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
5: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
6: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా, నడుబుల తామరా,
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.
12: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: విరమంత్రం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం హనుమాన్ చిత్రం కోసం సాహితీ గాలిదేవర పాడిన ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం కళ్ళకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు చక్కటి సలహాలను వింటూ ఉన్నాం. ఈ రోజు కూడా కళ్ళకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు మరి ఈ డిజిటల్ ఐ స్టేన్ అంటే ఏంది, దీన్ని మనం ఏ విధంగా దూరం చేసుకోవచ్చు, దీని లక్షణాలు ఏంటి, పెద్దోళ్ళు ఎలా ఉంటుంది, పిల్లల్లో ఎలా ఉంటుంది, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మరి ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు ప్రముఖ కళ్ళ డాక్టర్ డాక్టర్ నవీన్ నూకల గారు నాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డిజిటల్ ఐ స్టేన్ అంటే ఏంటి?
4: డిజిటల్ ఐ స్టేన్ అనేది ఏంటంటే డిజిటల్ స్క్రీన్స్ వల్ల, సపోజ్ టీవీ, ఫోన్ సిస్టమ్, ల్యాప్టాప్, వీడియో గేమ్స్, ట్యాబ్, ఐప్యాడ్, ఇవన్నీ డిజిటల్ స్క్రీన్స్ అన్నమాట. సో ఈ డిజిటల్ స్క్రీన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ చూస్తుంటామో అప్పుడు వాటి వల్ల ఐ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ని షార్ట్ కట్ లో డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటాం మనం.
3: ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు, ఎందుకంటే మీరు అన్నట్టు సెల్ ఫోన్స్, టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా డిజిటలైజ్డ్ అయిపోయినాయి. సో ఇందులో అనేక రకాల వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్లస్ జనరల్గా చూసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఈ ఐ స్ట్రెయిన్ అనేటువంటిది కంపల్సరీ అనేది తెలిసిపోయింది, ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చోవలసిందే, స్క్రీన్ ముందు కూర్చోవలసిందే, ల్యాప్టాప్.

0: ఒడిలో పెట్టుకుని పనిచేయాల్సిందే. సో ఇది తప్పనే పరిస్థితి ఉంది. కాకపోతే దీన్ని స్ట్రెయిన్ నుంచి ఎట్లా తప్పించుకోవడానికి కొంచెం అవకాశాలు ఉండి ఉంటాయి. మరి ఈ డిజిటల్ స్ట్రెయిన్ అయినప్పుడు దీని లక్షణాలు మనం ఎట్లా గుర్తించవచ్చు?
1: చాలా మంచి ప్రశ్న అండి. డిజిటల్ ఐ స్ట్రెయిన్ వల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే కంప్యూటర్ కానీ ఏదైనా స్క్రీన్కి మన కళ్ళని ఎక్కువసేపు ఎక్స్పోజ్ చేస్తామో, అప్పుడు ఆ స్ట్రెయిన్ వల్ల ఏమవుతుందంటే, ఆ ఎక్స్పోజర్ వల్ల దాంట్లో ఉన్న బ్లూ లైట్ వల్ల, ఎస్పెషల్లీ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మన కంటి మీద ఆ లైట్ పడుతుందన్నమాట. కంటి మీద మనకు బయటికి కనబడే పార్ట్ ఏంటంటే వైట్ పార్ట్ ఉంటుంది, బ్లాక్ పార్ట్ ఉంటుంది. వైట్ పార్ట్నేమో మనం క్లియరా అంటాము, బ్లాక్ పార్ట్ నేమో కార్నియా అంటాము. ఈ కార్నియాస్ క్లియర్ అప్ అయిన మనకి ఏంటంటే టియర్ ఫిల్మ్ ఉంటుంది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వాటర్ లేయర్ ఉంటుంది అనమాట, అది టియర్ ఫిల్మ్ అంటాం మనం. ఆ టియర్ ఫిల్మ్ ఉంటేనే మనం కన్ను ఓపెన్ చేసి కంఫర్టబుల్ గా గాలి తగిలినా కూడా మనకి కంఫర్టబుల్ గా మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఈ టియర్ ఫిల్మ్ ఉండదో, అంటే ఎప్పుడైతే ఇది ఎవాపరేట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ స్క్రీన్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతామో, అప్పుడు ఈ టియర్ ఫిల్మ్ ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సమ్మర్ లో మనకి ఎట్లాగైతే లేక్స్ నుంచి వాటర్ ఎవాపరేట్ అవుతుందో, అలా ఈ డిజిటల్ స్క్రీన్ వల్ల, బ్రైట్నెస్ వల్ల, ఆ బ్లూ లైట్ వల్ల మన కంటి పైన ఉన్న ఆ టియర్ ఫిల్మ్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు అది డ్రైనెస్ కు దారితీస్తుంది అనమాట, పొడి బారడం అనమాట, దాన్ని డ్రై ఐ అంటాము. సో ఈ డ్రై ఐ వల్ల మెయిన్ గా దీని వల్లనే మనకి ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్, ఈ డ్రై ఐ లో ఏమవుతుందంటే మనకి స్టేజెస్ ఉంటాయి దీంట్లో కూడా. సో ఎర్లీ స్టేజ్, మోడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో ఎర్లీ స్టేజ్ లో కొంచెం సింప్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే, కొంచెం స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత, అంటే ఒక 4-5 hours, 6 hours యూజ్ చేసిన తర్వాత కొంచెం కళ్ళు మంటగా అనిపించడము, లేదంటే కొంచెం కండ్లలో ఇరిటేషన్ అనిపించడము, లేదంటే కంట్లో ఏదో పడ్డట్టుగా మనకు అనిపించడం, ఫీలింగ్, కంట్లో ఏం పడదు బట్ ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, కంట్లో ఏదో ఉంది నాకు, సంథింగ్ రెప్ప కింద ఏదో ఉంది, నేను తీసించుకోవాలది అని ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత మనం ట్రీట్మెంట్ యూజ్ చేయకపోతే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ మోడరేట్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంటది. అప్పుడు ఏంటంటే ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ యూజ్ చేసిన స్క్రీన్ మనకి దానివల్ల కంట్రోల్ పైన ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే మన కళ్ళు మండడము, ఇరిటేషన్ రావడము, ఈ ఐబ్రో ఏ కంటే అనమాట, ఐబ్రోస్ పైన పెయిన్ రావడము, కళ్ళు లాగినట్టు కావడము, కళ్ళు హెవీనెస్ గా అనిపించడము, అండ్ ఈ ఫ్రంటల్ హెడేక్, ఫ్రంట్ పార్ట్ లో హెడేక్ రావడము, సైడ్ లకు హెడేక్ రావడము, నెక్ పెయిన్ రావడము, షోల్డర్స్ పెయిన్ రావడము, ఇవన్నీ సివియారిటీ అనమాట. ఎప్పుడైతే మన ఐ స్ట్రెయిన్ అవుతుంటదో దానివల్ల సింప్టమ్స్ అనేవి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటాయి.
0: ఒక్కొక్కటి
1: బయటపడుతుంటది, సివియారిటీ కూడా పెరుగుతుంటది. డ్రైనెస్ వల్ల సివియారిటీ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి. ఇవి లక్షణాలు.
0: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 08462223111. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా మీరు చెప్పినట్టు ఈ లక్షణాలు కనుక గుర్తించినట్టయితే, ఇది అర్లీ స్టేజ్ గానే గుర్తించినట్టయితే, మరి ఏదన్నా మనము డాక్టర్ని ఐ స్పెషలిస్ట్ కలిస్తే ఏదన్నా చిన్న డ్రాప్స్తోని సర్దుకునే అవకాశం ఉంటుందా?
1: ఎస్, కరెక్ట్ అండి. ఎప్పుడైతే మనకు పేషెంట్ వచ్చి చెకప్ చేసుకుంటారు ఎర్లీ స్టేజెస్ లో, ఎర్లీ స్టేజెస్ లో నార్మల్ మనకు సింపుల్ లూబ్రికేటింగ్ డ్రాప్స్ అని ఉంటాయి, ఆ డ్రాప్స్ వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనము బయటపడవచ్చు. లేదు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే వీటి వల్ల ఇంకా ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ లూబ్రికెంట్స్ సరిపోవు, ఇంకా కొంచెం క్వాలిటీ లూబ్రికెంట్స్ ఉంటాయి అనమాట, అవి కానీ లూబ్రికేటింగ్ జెల్స్ ఉంటాయి, అవి కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ లూబ్రికేటింగ్ డ్రాప్స్, జెల్స్ కూడా కొంచెం చేయవు. అట్లాంటి వాళ్ళకి మనకి ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటాం, అంటే ఆ ఇన్ఫ్లమేషన్, ఏదైతే వాప్ కంటి సర్ఫేస్ మీద వస్తుందో అది క్లియర్ చేయడానికి మనం ఇమ్యూనో మాడ్యులేటర్ డ్రగ్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది పెద్దవాళ్ళలో మెయిన్ గా. రెండోది చిన్నపిల్లల్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ స్క్రీన్స్ వల్ల. ఎస్పెషల్గా ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే, పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ డిజిటల్ స్క్రీన్స్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది, రైట్ ఫ్రమ్ కిడ్స్ టు ఎల్డర్ ఏజ్. సో కిడ్స్ లో ఏమవుతుందంటే వీటి వల్ల ఎప్పుడైతే స్క్రీన్ కి అలవాటు పడతారో వాళ్ళకి ఏమవుతుందంటే స్క్రీన్ తోనే కంప్లీట్ గా ఉంటారు పొద్దున్న నుంచి. దానివల్ల వాళ్ళ డెవలప్మెంటల్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు స్పీచ్ అనుకోండి, డిలేడ్ స్పీచ్ ఉంటుంది వీళ్ళలో, ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కారు అండ్ వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేరు. దానివల్ల స్పీచ్ కూడా కొంచెం తగ్గిపోతుంది, డిలేగా మాటలు రావడము, సరిగ్గా మాటలు రాకపోవడము, ఈ స్క్రీన్ అలవాటు వల్ల ఇలా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే న్యూరలాజికల్ గా కూడా డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు కిడ్స్ లో. వాళ్ళకి నార్మల్ గా మైల్ స్టోన్స్ అంటాం వాటిని మనము, ఆ మైల్ స్టోన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ వేలో జరగదు వీటి వల్ల. రెండవది ఐ మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడడం వల్ల వాళ్ళకి చాలా తక్కువ ఏజ్ లోనే సైట్ వస్తుంటుంది. సో చాలా మంది పేరెంట్స్ మన దగ్గరికి కిడ్స్ ని తీసుకొస్తారు, వాళ్ళు టీచర్ కంప్లైంట్ చేశారని ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 or 5 years, సమ్ టైమ్స్ 4 years, 3 years వాళ్ళు కూడా వస్తుంటారు, సరిగ్గా చూడట్లేదు, బ్లాక్ బోర్డ్ పైన టీచర్ కంప్లైంట్ చేస్తున్నా అని చెప్పి. మనం వాళ్ళకి చూస్తే నార్మల్ పవర్స్ కన్నా కొంచెం 3-4 పవర్ కూడా వస్తుంటుంది అనమాట. ఇవన్నీ ఎందువల్ల అంటే స్క్రీన్ యూజ్ చేయడం వల్ల. బట్ పేరెంట్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనకి మయోపియా అనేది స్టార్ట్ అయినప్పుడు, ఈ మయోపియా అంటే మైనస్ పవర్ వచ్చేసి, అది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దూరము ఆబ్జెక్ట్స్ కనబడవు మనకు, దగ్గరవి కనిపిస్తాయి మనకు. సో ఇప్పుడు ఇంట్లో మనం చూసే వస్తువులన్నీ మనకు దగ్గర దగ్గరనే ఉంటాయి, అవన్నీ మనం ఏం షార్ట్ ఆబ్జెక్ట్స్ దూరం ఉన్నవి ఇంట్లో ఏం చూడమని చూడం. కాబట్టి పేరెంట్స్ కి ఏం డౌట్ రాదు, ఎందుకంటే కిడ్ బాగానే ఉన్నాడు కదా, బాగానే చూస్తున్నాడు కదా, మనకు అన్ని దగ్గర దగ్గర కాబట్టి కనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్తారో, స్కూల్లో సపోజ్ కొంచెం దూరంగా లాస్ట్ బెంచ్లో అట్లా కూర్చున్నా, కొంచెం వెనుక సీట్లలో కూర్చున్నప్పుడు కొంచెం అప్పుడు ప్రాబ్లం అనేది డిటెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది,
0: బోర్డు కనిపించదు,
1: బోర్డు కనిపించదు. దానివల్ల కిడ్స్ ని టీచర్ వాళ్ళు కంప్లైంట్ చేయడము, అప్పుడు పేరెంట్స్ తీసుకురావడం జరుగుతుంటుంది. సో ఇది సర్వసాధారణంగా జరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది కిడ్స్ కూడా స్క్రీన్ కి బాగా అలవాటు అయిపోయారు. ఈవెన్ టీవీ అని, ఫోను, ట్యాబ్స్, ఐప్యాడ్, ల్యాప్టాప్స్, వీడియో గేమ్స్ ఇవన్నీ అనమాట. సో ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. అండ్ ఇవి రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంటి మీద స్ట్రెయిన్ పడుతుంది. కంటి మీద స్ట్రెయిన్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనం చేతులు ఆటోమేటిక్ గా వెళ్ళి కన్నును రబ్ చేస్తూ ఉంటాయి. కన్ను రబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనకు. సో ఆ ఇన్ఫెక్షన్ ఎలా అంటే మనకు ఐ లాషెస్ లో కానీ మన హ్యాండ్స్ కానీ, హ్యాండ్స్ ఎప్పుడు మన స్టెరైల్ గా ఉండవు కదా, మనం ఏదో వర్క్ లో ఉంటాము లేదా కిడ్స్ ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటారు. సో ఆటోమేటిక్ గా వెళ్ళి హ్యాండ్ ఐని రబ్ చేయడం వల్ల ఏదర్ హ్యాండ్ కున్న ఇన్ఫెక్షన్ కానీ లేదంటే లిడ్స్ ఐ లాషెస్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైతే బ్యాక్టీరియా ఉంటాయో అవి కంటి లోపల టచ్ అవ్వడం వల్ల రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఇవన్నీ రావడానికి రీజన్ వచ్చేసి మనకు ఐ స్ట్రెయిన్ అనమాట, డ్రైనెస్. సో ఈ డ్రైనెస్ మనం కంట్రోల్ చేసుకుంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు.
0: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: బాగుంది డాక్టర్ గారు, పిల్లల గురించి చాలా బాగా చెప్పినారు. పెద్దల్లో కూడా మరి ఈ ఐ స్ట్రెయిన్ ఎట్లా మనం గుర్తించవచ్చు వాళ్ళకి?
1: ఎస్, పెద్దవాళ్ళలో ఎలా ఉంటుందంటే వీళ్ళు రెగ్యులర్గా ప్రిడామినెంట్గా యూజ్ చేసేది ఆఫీస్ పర్పస్లో. ఏదైనా సరే ఆఫీస్లో కంప్యూటర్ కానీ, సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, కొంతమంది ఫోన్ కూడా యూజ్ చేస్తారు. అండ్ వితౌట్ జాబ్ పర్పస్ నార్మల్గా కూడా ఫోన్ ఎక్సెసివ్గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళలో ఫోన్ యూజ్ చేసిన వల్ల కానీ, ఈ స్క్రీన్ ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల కానీ కంటి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయంటే, ఫస్ట్ డ్రైనెస్ రావడము. డ్రైనెస్ వల్ల ఇందాక మనం చెప్పిన సింప్టమ్స్ అన్నీ వస్తుంటాయి వీళ్ళకి. కళ్ళు మండడము, లాగడము, గుంజినట్టు కావడము, హెవీనెస్, హెడ్ ఎక్స్, వామిటింగ్ సెన్సేషన్, తల తిరిగినట్టు కావడము, మెడ నొప్పి అన్ని వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా సైట్ వల్ల సరిగా కనబడదు వాళ్ళకి, ఎందుకంటే రెగ్యులర్ గా మనం స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఇంతకుముందు పవర్ లేకున్నా ఇప్పుడు సైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే సైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో గ్లాస్ పవర్స్ అన్ని కంపల్సరీగా పెరుగుతాయి వీళ్ళ వల్ల. సో అందుకే ఎప్పుడైనా కానీ మనకు స్క్రీన్ లిమిట్ చేసి యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి రాకుండా మనం నిరోధించవచ్చు.
3: అయితే ఈ పెద్దవాళ్ళ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, ఏమి ఎట్లా చేయమంటారు?
1: ఎస్, చాలా మంచి ప్రశ్న అండి ఇది, ఎందుకంటే డ్రైనెస్ అన్నది కంపల్సరీగా వీళ్ళందరికీ ఉంటుంది. సో దాన్ని మనం రాకుండా ఎలా ప్రివెన్షన్ చేయాలి, డిజిటల్ ఐ స్ట్రెయిన్ కాకుండా, డ్రై ఐస్ కాకుండా మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళలో మనం కంప్లీట్గా స్క్రీన్ యూజ్ కంప్లీట్ బ్యాన్ చేసి మనం వర్క్ చేయలేము, దట్ ఈస్ ట్రూ, అందరికి తెలిసిన విషయం అది. సో మనం స్క్రీన్స్ మన అవసరానికి యూజ్ చేయాలి, బట్ యూజ్ చేస్తూ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ కానీ, కన్ను డ్రై అవ్వడం కానీ, ఈ సింప్టమ్స్ సఫర్ అవ్వకుండా మనం కొన్ని మెజర్స్తో చూసుకోవచ్చు. ఆ మెజర్మెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ అవ్వాలి ఏంటంటే స్క్రీన్ యూస్ కంపల్సరీయా కాదా.
3: ఓకే,
1: సో ఇప్పుడు చాలా ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా కానీ స్క్రీన్ యూస్ కంపల్సరీ అయినప్పుడే స్క్రీన్ యూస్ చేయాలి. ఒకవేళ మనం దాన్ని పేపర్ వర్క్తో రీప్లేస్ చేసే ఆప్షన్ ఉంటే పేపర్ వర్క్తో రీప్లేస్ చేయండి, దట్ ఈస్ బెస్ట్. అది నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి ఎప్పుడైతే స్క్రీన్ కంపల్సరీ పర్పస్ వాడాలో అప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్ బ్రైట్నెస్ తక్కువ పెట్టుకోవాలి, లో బ్రైట్నెస్ పెట్టుకుని చూడాలి స్క్రీన్. సో స్క్రీన్ లో బ్రైట్నెస్ పెట్టుకుంటే మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వర్కింగ్ అవర్స్ స్క్రీన్ పైన, అంత పడదు కాబట్టి. అది రెండో పద్ధతి. మూడోది వచ్చేసి ఏంటంటే మనం రెగ్యులర్ గా స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం వర్క్ లో పనిలో పడిపోయి ఐస్ బ్లింక్ చేయం మనం. స్టేరింగ్ లుక్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే స్టేరింగ్ లుక్స్ ఉంటాయో డ్రైనెస్ అన్న చాలా ఎక్కువ అవుతా ఉంటది ఇంకా. ఎందుకంటే మన కంటి ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటంటే బ్లింకింగ్ అనమాట. బ్లింకింగ్ మనకు ప్రొటెక్టివ్ మెకానిజం ఎందుకు ఉంది అంటే ఈచ్ బ్లింక్ తోని మన కంటి పైన టియర్ ఫిల్మ్ ఫామ్ అవుతా ఉంటుంది. అది మన కంటికి ప్రొటెక్టివ్ మెకానిజం, బై గాడ్స్ గిఫ్ట్ అది వచ్చింది మనకు అలా. సో మనం అది వదిలేస్తున్నాం మనం స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు. స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు మనం బ్లింక్ చేయకపోతే కన్ను డ్రై అయిపోతా ఉంటుంది. డ్రై అయిపోయి అయిపోయి ఆ డ్రైనెస్ సివియారిటీ పెరుగుతుంటుంది. సో మనం మైండ్ లో గుర్తు పెట్టుకుని మరి వాలంటరీగా బ్లింక్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ aspect to prevent severity and dryness. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ గా మనం స్క్రీన్ వాడేటప్పుడు ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అనుకోండి 9 to 5 or 9 to 4 ఉంటాయి. సో ఆ అవర్స్ లో మనం స్క్రీన్ యూజ్ చేస్తే దానివల్ల కంపల్సరీగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఆ స్క్రీన్ యూజ్ చేసే టైంలో మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి. ఆ షార్ట్ బ్రేక్స్ కి మనకు ఒక రూల్ ఉందన్నమాట ఆప్థమాలజీలో, అదేంటి అంటే 20-20-20 రూల్. 320 అన్నమాట, 20-20-20. అదేంటి అంటే ఎవ్రీ 20 minutes ఆఫ్ స్క్రీన్ యూస్ 20 seconds 20 feet డిస్టెన్స్ చూడాలి. అర్థమైంది కదా? సో 20 minutes స్క్రీన్ చూసాము అంటే ఒక 20 feet డిస్టెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా మన ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా విండో నుంచైనా మనం ఒకసారి ఒక 20 seconds పాటు 20 feet డిస్టెన్స్లో ఏదైనా ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఇది ఎందుకు అంటే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏముంది అంటే మన స్క్రీన్ అనేది మనకు దగ్గరలోనే ఉంటుంది, ఈ లెంత్లో మనకు ఫిక్స్ అయి ఉంటుంది. సో మన ఐ కూడా ఆ డిస్టెన్స్కే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా అదే డిస్టెన్స్లో ఫిక్స్ కావడం వల్ల స్ట్రెయిన్ అవుతుంది. ఎప్పుడైతే మనం డిస్టెన్స్ చూస్తామో ఆ 20 seconds మధ్యలో ఐ రిలాక్స్ అవుతుంది అనమాట. సో అట్లా కంటిన్యూస్ ఐ స్ట్రెయిన్ కాకుండా మనం మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వడం వల్ల రిలాక్స్ అవుతుంది కాబట్టి ఐ మీద చాలా ఎఫెక్ట్ తగ్గుతుంది దానివల్ల.
3: చాలా బాగుంది డాక్టర్ గారు. పిల్లలు ఇప్పుడు అలవాటు పడిపోయినారు బాగా కాబట్టి వీళ్ళ జాగ్రత్తలు ఏంటి?
1: చిన్నపిల్లల్లో స్క్రీన్ లిమిట్ చేయడం ఇది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా యాక్టివిటీస్ లో వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఎలాంటి అంటే బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్, పజిల్స్ టైపు అట్లాంటి, అంటే ఇప్పుడు మనకు కొన్ని క్రియేటివ్ ఆర్ట్స్ దొరుకుతాయి అన్నమాట. ఏదైనా డ్రాయింగ్ కానీ లేకపోతే ఏదైనా పజిల్ టైప్ సాల్వ్ చేసేది కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ని డైవర్ట్ చేయాలన్నమాట స్క్రీన్ నుంచి. సో అది చేయడం వల్ల వాళ్ళు స్లోగా వెంటనే తగ్గించారు. ఇది 1-2 days అయ్యేది కాదు. సో మెల్లిమెల్లిగా మనం ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. ఎఫర్ట్స్ పెట్టి చేస్తా ఉంటే మెల్లిగా వాళ్ళు స్క్రీన్ నుంచి డైవర్ట్ అవుతుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి స్క్రీన్ పిల్లలు చూడకుండా ఉండాలంటే పిల్లల ముందు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. కిడ్స్ ఎలా అంటే పేరెంట్స్ ని అబ్జర్వ్ చేస్తారు, ఫాలో అవుతారు. రెండోది వాళ్ళకి ఎలా అంటే రివార్డింగ్ లాగా చెప్పాలన్నమాట. అంటే నువ్వు స్క్రీన్ మానేసి ఈ హోంవర్క్ చేస్తే లేదంటే ఈ యాక్టివిటీ చేస్తే నీకు చాక్లెట్ కొనిస్తాను, లేదంటే వాళ్ళు ఏదైనా టాయ్ అడిగా అంటే ఆ టాయ్ కొనిస్తాను, లేదంటే వీకెల్ నేను ఇక్కడికి తీసుకెళ్తాను అలా. సో అలా చేయడం వల్ల వాళ్ళలో రివార్డింగ్ అది ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మోటివేట్ అవుతారు అన్నమాట. మోటివేట్ అయ్యి కరెక్ట్ వేలోకి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. రెండోది ఈ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళలో డిలే, మైల్ స్టోన్ డెవలప్మెంట్ కూడా డిలే అయిపోతుంది. అంటే వాళ్ళు మాటలు సరిగ్గా మాట్లాడకపోవడము అండ్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ స్క్రీన్ ని కట్ చేయాలి. ఆ స్క్రీన్ కట్ చేసి ఇప్పుడు ఏదైనా హోంవర్క్ ఉన్నా కానీ అది చేయించడము అండ్ కిడ్స్ తో మనం స్పెండ్ చేయాలి టైం. సో వాళ్ళు మయోపియా రాకుండా ఉండాలంటే అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి. అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే బయట ఆడడం. ఇప్పుడు ఇంతకు ముందు మనకు ఓల్డ్ జనరేషన్స్ లో కంప్లీట్ గా బయటే ఆడుకునే వాళ్ళం కాబట్టి ఎక్కువ మందికి సైట్ రాలేదు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అవుట్డోర్ రేర్ ఉంటుంది, కంప్లీట్ ఇండోరే ఉంటారు కిడ్స్. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు. సో ఇంట్లోనే కూర్చోవడము, ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఒక గ్యాడ్జెట్ అంటే ఫోన్ గానీ ట్యాబ్ గానీ పట్టుకొని పొద్దు నుంచి మార్నింగ్ వరకు అందులోనే నిమగ్నమై ఉంటారు. వాటి వల్ల ఈ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ దెబ్బతింటాయి, వాళ్ళ ఐక్యూ పవర్, నాలెడ్జ్ కూడా తగ్గుతుంది, దాంతోపాటు ఐ సైట్ వస్తుంది, ఇవన్నీ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి. సో అవుట్డోర్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ అది రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.
3: చాలా బాగుంది డాక్టర్ గారు. ఈరోజు మీరు ముఖ్యంగా
0: డిజిటల్ ఐ స్ట్రెయిన్ గురించి చాలా చక్కగా ఈరోజు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
4: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
4: ఫోన్ 08462223111.
5: ఇంతవరకు మీరు డాక్టర్

0: కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: విరమణతను తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. చరిత్రలో ఈరోజు అంటే జూలై 21 జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు చూద్దాం. '1969 అంతరిక్ష విజయం. అపోలో 11 మిషన్లో భాగంగా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారిగా అడుగుపెట్టి మానవజాతి చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు. '1960 మొదటి మహిళా ప్రధాని శ్రీమావో బండారు నాయకే శ్రీలంక అంటే అప్పటి సిలోన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ప్రపంచంలోనే ఎన్నికైన తొలి మహిళా ప్రధానిగా చరిత్రకెక్కారు.

2011 నాసా స్పేస్ షటిల్ నాసా అంతరిక్ష నౌక కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. అట్లాంటి స్పేస్ షటిల్ తన 135వ మరియు చివరి మిషన్ను పూర్తి చేసి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇంకా ఈరోజు ఓనంగి శ్రీరామ అప్పారావు గారి జయంతి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ తెలుగు నాటకకర్త ఓనంగి శ్రీరామ అప్పారావు గారు 1923 జూలై 21న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా బందాపురంలో జన్మించారు. తెలుగు నాటక వికాసం అనే అంశంపై పరిశోధన చేసి 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నుండి డాక్టరేట్ పట్టా స్వీకరించారు. ఇవి చరిత్రలో జూలై 21 ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి సమయం 7:59. ఇప్పుడు విందాం డాక్టర్ సీనునాయక్ దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనునాయక్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. దంత సమస్యల గురించి గత 20 ఏళ్ళుగా మన స్టూడియోకి వస్తూ దంత సమస్యలపైన చాలా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు దంత వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ సీనునాయక్ గారు. మరి ఈరోజు కూడా వారు మనకున్న దంత సమస్యల గురించి మనకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సీనునాయక్ గారు నమస్కారం.
3: నమస్తే. నమస్తే భూమేష్ గారు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు. ఎందుకు ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు గురించి మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మరి డెంటిస్టులలో అనేక రకాల డెంటిస్టులు ఉంటారు, మీరు స్పెషలిస్ట్ ఈ ఎత్తుపళ్ళు మరియు వంకరపళ్ళలో కాబట్టి మీరైతే చక్కటి మా అవగాహన మా శ్రోతలకు అందిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది మరి పిల్లల్లో చాలామంది ఈ ఎత్తు వంకరపళ్ళతో బాధపడుతూ ఉంటారు, దానివల్ల క్లాస్ రూమ్లో పిల్లలు హేళన చేయడం అట్లా చేయడం వల్ల వాళ్ళ చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి చికిత్స ఉంటుంది?
3: దంత సమస్యల్లో దంత విభాగాలు అంటే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైతే పేషెంట్ సపోజ్ పంటి నొప్పితో వస్తే వాళ్ళకి పంటి నొప్పి తగ్గించడానికి రూట్ క్నాల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఈ రూట్ క్నాల్ ట్రీట్మెంట్ కూడా ఆ రూట్ క్నాల్ స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ గారు ఉంటారు, అతనితోనే ట్రీట్మెంట్ చేయిస్తుంటాము. అలాగే జ్ఞానదంతం చేయడానికి జ్ఞానదంతం స్పెషలిస్ట్, అలా మనకు మెడికల్ ఫీల్డ్లో ఎలా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో అలాగే దంత వైద్యంలో కూడా అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు. ఇది వరకు ఒక 10-15 ఇయర్స్ మనం గతంలో వెళ్తే, సో డెంటల్ డాక్టర్ అంటే ఏ సమస్య దంత సమస్యలు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒక డెంటల్ డాక్టరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ట్రీట్మెంట్కి నాణ్యతమైన ట్రీట్మెంట్కి ఆ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఏమంటే, ఈ పిల్లలకి ఎవరికైతే ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు కానీ సందుపళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ ముఖ కవళికి మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ అంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ సరిగా కనిపించకపోతే ఆజకల్ పిల్లలకి ఏముంటుందంటే ఎవరైనా కూడా మేము స్మార్ట్గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి ఫిట్గా ఉండాలి, మంచి అందం కనిపించాలని చెప్పేసి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి. సో ఇలాంటి ట్రెండ్లో ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు సందుపళ్ళు ఉంటాయో వాళ్ళు చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు వెళ్ళి చాలామంది ఈ చదువు రాణించలేకపోవడము లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు ఈ సమస్యతో బాధపడే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్కి ఇదివరకైతే మనము క్లిప్పులతోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. క్లిప్పులు చికిత్స అంటారు, అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్. పంటికి బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ తోటి మనం ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మనము ఈ ట్రీట్మెంట్ ఈ ఎత్తువంకర పళ్ళను మనం చికిత్స చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఇదివరకు ఏమంటే చాలామందికి అవగాహన ఉండేది కాదు, అంటే ఇలా ఎత్తువంకర పళ్ళకు కూడా చికిత్స ఉంటుందా, లేకపోతే దానికి ఆర్థోరాంటిస్ట్ అంటే ఈ ఎత్తువంకర పళ్ళ స్పెషలిస్టు వచ్చి చేస్తారా అనేది కూడా అవగాహన లేదు. సో ఇప్పుడు ప్రజల్లో కూడా చాలామంది అవగాహన వచ్చింది. సో అదేవిధంగా ఎవరికైతే ఈ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ క్లిప్పుల ద్వారా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళ సమస్యని మనం వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా చాలామందికి ఏముంటుందంటే ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందో, లేకపోతే పన్ను పీకేస్తారు, లేకపోతే ఇంకో కంటి చూపు ప్రాబ్లం ఉంటుంది, ఇంకో సమస్య ఏదో ఉంటుంది అని చెప్పేసి చాలామంది విలేజ్లో ఉన్న ప్రజలకి చాలామందికి ఈ అపోహలు ఉంటాయి. సో కాబట్టి సో ఇలాంటి అపోహ పడకుండా ఈ క్లిప్పుల చికిత్సని అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి

0: ఎందుకు ఇదే చెప్తున్నామంటే, సమ్మర్లో చాలామంది పిల్లలు ఇంటికి వస్తారు, హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు, కాలేజ్ నుంచి హాలిడేస్లో ఉంటారు, చాలామందికి పిల్లలకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దాని భాగంగానే ఈరోజు ఈ ఎత్తు వంకర పళ్ళ గురించి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రేడియో శ్రోతలకి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి.
1: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
3: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నావు, ఏ హాస్పిటల్లో?
1: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
3: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
1: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్, కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
3: మరి అడ్రస్?
1: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. బాగుంది డాక్టర్ గారు, మరి ఎత్తు వంకర పళ్ళు చికిత్సకి ఎంత సమయం పడుతుంది?
0: సో ఎత్తు వంకర పళ్ళకి ఇదివరకైతే మనకు 1.5 నుంచి 2 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడేమంటే మనం ఎవరికైతే తొందరగా ట్రీట్మెంట్ కావాలో దాన్ని యాక్సిలరేటెడ్ ఆర్థోడాంటిక్స్ అంటారు, అంటే తొందరగా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. న్యూ టెక్నాలజీస్ తోటి, లేజర్స్ తోటి కూడా మనం ట్రీట్మెంట్ని తొందరగా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి మనకు 6 మంత్స్ నుంచి 1 సంవత్సరం లేకపోతే 1 సంవత్సరం లోపల మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇంకోటి ఏమంటే, ఈ ట్రీట్మెంటు వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే, అంటే గ్రోత్ ఉన్నప్పుడు, పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతారంటే, దాన్ని గ్రోత్ని అడ్వాంటేజ్ తీసుకొని మన క్లిప్పులు ట్రీట్మెంట్ చేయడం చక్కగా చేయడానికి లేదా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరికైతే 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఇలాంటి సమస్యలతో ఉన్నారో, ఈ ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానివ్వండి, ఎగుడు దిగుడు పళ్ళు కానీ, సందు పళ్ళు కానివ్వండి, దవడల వ్యత్యాసం ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ వయసులో వస్తే మాత్రము ట్రీట్మెంట్ అనేది చక్కగా అవుతుంది. ఆ గ్రోత్ పీరియడ్, అంటే పెరుగుదల వయసులో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకొని మనకు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. తర్వాత ఈ గ్రోత్, అంటే పెరుగుదల ఆగిపోయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ అనేది 60 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. కానీ పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే దాని అడ్వాంటేజ్ ఉంటుంది. పెరుగుదల ఆగిపోయిన తర్వాత, పిల్లలు పెరుగుదల తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోవద్దని కానీ, కానీ కొద్దిగా సమయం, ట్రీట్మెంట్ సమయం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ పిల్లలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకో, ఈ ఎత్తు వంకర పళ్ళను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ 9 సంవత్సరాల నుంచి పడితే 60 సంవత్సరాల వరకు ఈ చికిత్స చేసుకునేటువంటి అవకాశం ఉంది అంట. అంటే ఈ ఎత్తు వంకర పళ్ళను సరి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దాన్ని మంచి కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు. చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే మరి ఈ తల్లిదండ్రులకు ఒకవేళ ఎత్తు వంకర పళ్ళు కనుక ఉంటే, తల్లికి కానీ తండ్రికి కానీ, అవే పిల్లలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? మరి అలాంటి పిల్లలకు ఒకవేళ వస్తే ఎలా అంట?
0: చాలా మటుకు, అంటే ఎవరికైతే తల్లిదండ్రులకి ఇలాంటి సమస్య ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికైనా మదర్ కావచ్చు అండి, ఫాదర్ కావచ్చు, ఎవరికైతే ఈ ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, లేతే ఎగుడు దిగుడు పళ్ళు కానీ, లేతే సందున్న పళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలో అవకాశం, సేమ్ మాలక్లూజన్ అంటారు, సేమ్ టీత్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలంటే, వాళ్ళ పిల్లాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకు బిడ్డ పుట్టిన తర్వాత 6 మంత్స్ నుంచి 6 ఇయర్ వరకు, అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ పాల పళ్ళు రావడం జరుగుతుంటుంది. అప్పుడే బ్రషింగ్ కూడా మేము స్టార్ట్ చేయమంటాం పిల్లలకి. తర్వాత 6, 6.5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఈ 11-12 సంవత్సరాల లోపల ఈ పాలపళ్ళని ఊడిపోయి అదే వాటి స్థానంలో పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అలాంటి కండిషన్లో తల్లిదండ్రులు ఏం గమనించాల్సిందేమంటే, వాళ్ళ పిల్లల పళ్ళ వరుస ఎలా ఉంది, చక్కగా ఉందా, లేకపోతే ఎత్తుగా ఉన్నాయా, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్నాయా, వంకరగా ఉన్నాయా చూసి, ఆ సమయంలో ఆర్థోడాంటిస్ట్, అంటే ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ఇంకా ఈ ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా, మన ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, మన ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారన్నమాట. ఈ మాలక్లూజన్, అంటే ఈ సమస్య ఇంకా పెరగకుండా, ఎత్తు పళ్ళు ఉంటాయో, వంకర పళ్ళు వస్తాయో, అవి ఇంకా పెరగకుండా దాన్ని మనము దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి పిల్లలు మరుగు వంకర పళ్ళున్న పిల్లలు ఎత్తున్న పళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అంటే ఆర్థోడాంటిస్ట్ దంత వైద్యంలోనే సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఉన్న ఆర్థోడాంటిస్ట్ దగ్గర అవి తీసుకెళ్తే సో ఈ సమస్యను ఇంకా పెరగకుండా ముందే అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనిస్తూ ముందే చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నానండి.
4: డాక్టర్ సీనునాయక్ 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
3: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నావు, ఏ హాస్పిటల్లో?
4: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్లో.
3: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
4: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్, కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
3: మరి అడ్రస్?
4: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఎత్తు వంకర పళ్ళతో పాటు కొంతమందికి దవడలు కూడా సమస్యలు ఉంటాయి, మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వారికి చికిత్స అనేటువంటిది ఉంటుందా?
0: ఇదివరకు చెప్పినట్టు మనము ఈ ఎవరికైతే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయో వాళ్ళ అలాంటి తల్లిదండ్రులకు కలుగు వాళ్ళకు దవడల సమస్య ఉన్న అంటే కొంతమందికి దవడ పెద్దగా ఉండడము, కొంతమంది దవడ చిన్నగా ఉండడము ఈ పళ్ళతో పాటు. సో వాళ్ళు చూస్తేనే కొద్దిగా అంటే పళ్ళు ఎత్తుకు అనిపిస్తుంది, దాంతోపాటు దవడ కూడా ఎత్తుకు అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకి ముందే మనం వాళ్ళు ఈ సమయంలో తీసుకొస్తే మనం దవడని కూడా అంటే ఎత్తు వంకర పళ్ళతో పాటు దవడని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దవడని కరెక్ట్ చేయాలంటే మనకు పిల్లలు మనకు పెరుగుదల ఉండే వయసులో వస్తే మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెరుగుదల అంటే గ్రోత్ ఆగిపోయిన తర్వాత మనం ఈ దవడ కరెక్ట్ చేయడానికి ఉండదు, అంటే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేయడానికి ఉండదు. అప్పుడు సర్జరీ తోటి మనం దవడ కరెక్షన్ చేసుకోవాలంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు, ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఈ సర్జరీని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే, న్యాచురల్గా మనం దవడని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందే పెరుగుదల ఉన్నప్పుడు ఈ ఆర్థోడాంటిస్ట్ అంటే దంత వైద్యంలో ఉన్న స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ని తీసుకెళ్ళి చూయిస్తే, పిల్లాన్ని చూయిస్తే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లల్ని చదువులతో పాటు ఆటలతో పాటు సో ఈ మనం వాళ్ళ హెల్త్ ఇష్యూలో కూడా కొద్దిగా జాగ్రత్త పడి ముందే వాళ్ళకు ఫలానా స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ప్రివెన్షన్లో బాగానే మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి.
1: బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే చివరిగా ఏంటంటే, ఇప్పుడు మనం ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎదిగాం, మరి అట్లాగే ఎత్తు వంకర పళ్ళను సరిచేయడంలో అడ్వాన్స్ చికిత్సలు ఏమైనా ఉన్నాయి?
0: సో ఇదివరకు ఏమంటే మనకు ఈ ఎత్తు వంకర పళ్ళను మనకు చికిత్స చేయించుకోవాలంటే క్లిప్పులు వేసేవాళ్ళమండి, క్లిప్పులు కనిపిస్తాయి. సో ఈ క్లిప్పుల్లో కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు, దాంట్లో కూడా మనకు ఈ స్టీల్ క్లిప్పులని, స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులని, లేకపోతే సెరామిక్ క్లిప్పులని ఇలాంటివి ఉంటాయి. తక్కువగా కనిపించాలి అనుకుంటే సెరామిక్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు, ఎక్కువ మనకి ఏదైనా పర్లేదు అనుకుంటే ఈ మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులు వేయించుకునేవాళ్ళు. సో ఈ చికిత్స, ఈ ఎత్తు వంకర పళ్ళ చికిత్స అనేది మామూలుగా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల ఈ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు, ఆడపిల్లలకి ఏముంటుంది అంటే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కూడా పక్కన వాళ్ళకు తెలియకూడదు అని చాలామంది పిల్లలకు ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏమంటే ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే బ్రేసెస్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దాన్ని అలైనస్ ట్రీట్మెంట్ అంటారు. మనం ఈ క్లిప్పులు పెట్టిన తర్వాత టోటల్గా ట్రాన్స్పరెంట్, 100% మన టీత్ ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో వీటిని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. సో ఈ ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు, లేకపోతే హైట్ ఉన్న పళ్ళు, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్న పళ్ళు, సందు పళ్ళకి ఎవరైతే ఉంటాయో ఎవరికైతే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనిపిస్తుంది వాళ్ళు, మరి అలా అనుకునే వాళ్ళు కూడా మనకు ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ కనిపించకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా డిజిటల్ టెక్నాలజీ అంటే మీకు ఏదైతే ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న సమస్యని స్కాన్ చేసి మనం స్కానింగ్ చేసుకుంటాము, స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ తోటి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని తయారవుతాయి, డిజిటల్గా తయారవుతాయి. సో టెక్నాలజీ మొత్తం అంతా డిజిటల్గా తయారవుతుంది. సో డాక్టర్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే వరకే డాక్టర్స్ దీంట్లో పాత్ర ఉంటుంది. వన్స్ ఇది స్కానింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కంపెనీ నుంచి అలైనర్స్, ఈ సెట్ ఆఫ్ అలైనర్స్ అని వస్తాయి. సో అవి మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్లకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవడం, మీ ఇంటి దగ్గరే మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి నెల మనం క్లిప్లు వేయించుకుంటే ఏమవుతుందంటే ప్రతి నెల మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి, లేకపోతే పిల్లోడు ఇప్పుడు సపోజ్ నిజామాబాద్లో ఉన్న

0: బై రేపు హైదరాబాద్ వెళ్తే ట్రీట్మెంట్ ఎలా,
1: అవును
0: లేకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతే ఎలా అని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డాక్టర్ కూడా కన్సల్ట్ అంటే ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా క్లినిక్ రానవసరం లేదు, కాబట్టి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో వీటిని ప్రజలు వీటిని గమనించి ఏదైతే బెస్ట్ టెక్నాలజీ ఉందో వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అడ్వైజ్ చేస్తున్నానండి.
1: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎత్తు వంకరపల్లును అట్లాగే సందుపల్లును ఎట్లా మనం సవరించుకోవచ్చు, దానికి చికిత్స విధానాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏ విధంగా వచ్చినాయి మొదలైన విషయాలు తెలియజేశారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 777-99-0505-05.
4: ఇంతవరకు మీరు డాక్టర్ సీను నాయక్ దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవేదుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు.

ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

సినీ రంజని తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం యమలీల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

మీరు విన్న పాట మెకానిక్ అల్లుడు చిత్రం కోసం రాజ్కోటి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేతులు పాడింది. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై సినీ రంజని తెలుసున్న పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యముడికి మొగుడు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేసుకోవడం, దీనికి కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈరోజు సాయంత్రం 6:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: విరామంతరం తిరిగి సినీ రంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నారీ నారీ నడుమ మురారీ చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట.

సినీ రంజని కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంలో ఉంది. ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 7:30 ఖంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 8:00 గమనిక విన్నారు.

మా అభిమాన శ్రోతలకు తెలుసు అయిన మరోసారి చెప్తున్నాను, కనీసం 2 రోజుల వ్యవధి తీసుకుంటూ మీ వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలను పంపినట్లయితే మీ పాటని వినిపించడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 2 రోజుల వ్యవధి తీసుకునే ప్రయత్నం మా అభిమాన శ్రోతలు చేస్తారని ఆశిస్తూ ఈనాటి హృదయ రాగాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ నంబర్ చెప్తాను. మరి ఈ ఫోన్ నంబర్ కొత్త శ్రోతలకు మాత్రమే, పాత శ్రోతలకు అందరికీ ఫోన్ నంబర్ తెలుసు, వారు పంపుతున్నారు. మరి కొత్త శ్రోతలను కూడా మనం పరిచయం చేసుకున్నాం కాబట్టి వారి కోసం ఓసారి ఫోన్ నంబర్ చెప్పేద్దాం. 8462245066 8462245066 మరి ఈనాటి హృదయ రేగల కార్యక్రమంలో ముందుగా మన బొంబాయి పాట చాణక్య చంద్రగుప్త చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దృపదాబాయి, శ్రీజ, అరవింద్, షైని, శివాంశ్, శృతి, సత్యం, స్మైలీ, డాలీ, స్నేహ, అనయ్ కుమార్, వినయ్ కుమార్, మరి వీరందరి తరపున చాణక్య చంద్రగుప్త చిత్రం నుండి ఈ పాట విందాము.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమ పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: అగు ఏమైంది మళ్ళా గట్లను?
6: ఏం చెప్పాలా మావా, గలింట్లో చూడు ఎంత మంది పోరగాళ్ళు ఉన్నారు, మనకే లేకపోయే.
5: గాంధీదానికి గట్లను కుదరబడతావే, ఇప్పుడు మంచి డాక్టర్ చూపిస్తా.
6: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
6: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
6: అడ్వాన్స్ టెక్నాలజీతో,
5: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
5: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
6: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీవాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలో మే ఇంగ్లీస్తానీ సర్పే లాల్ టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: విరామంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

కార్యక్రమంలో తరగతి పాట సంతోషం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఉషా పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వన్నెల్ కే నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సంతోషం చిత్రం నుండి ఈ పాట

హృదయ రేగల కార్యక్రమంలో తర్వాత పాట హలో బ్రదర్ చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు మన శ్రోతలు. జగిత్యాల జిల్లా కోరట్ల మండలం మోహన్ రావుపేట నుండి అడ్డగట్ల రమేష్, హర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధి, గోదావరి, పూజిత, నవీన్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అంటున్నారు. మరి వీరి కోసం ఈ పాట వినిపించదాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ బ్యాంకులో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎంహెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది ను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడా? తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బిఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: హృదయ రేగల కార్యక్రమంలో తర్వాత పాట నీ ప్రేమకై చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నా. అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం నుండి అరుణ, రాజేందర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై నీ ప్రేమకై చిత్రం నుండి ఈ పాట వినిపిద్దాం.

0: ఎఫ్ఎం శ్రోతలు, హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడువుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: విరామంతరం తిరిగి హృదయ రేగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట మనసులో మాట చిత్రమండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగ మహేందర్, నాగలక్ష్మి, గణవేద్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మనసులో మాట చిత్రం

హృదయ రాగల కార్యక్రమం తర్వాత పాట గీతాంజలి చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి సింగారం శ్రీనివాస్ మరియు వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతల్లో విశాఖపట్నం పెద్ద గన్నిద నుండి శ్రీనివాస రాజు కృష్ణశ్రీ తన్మయ సాయి దక్ష సాయి విద్యానగర్ దుబ్బ నిజామాబాద్ నుండి వేముల నరసింహరావు గోదావరి మెట్పల్లి నుండి శివాని వైష్ణవి ఆదిత్య వినీష విఘ్నేష్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గీతాంజలి చిత్రం నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట సుఖ దుఃఖాలు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ తిరుమల కాలనీ నుండి కర్తాన్ శ్రీకాంత్, రమ్యశ్రీ, శ్రీమిత్ర, శకుంతల, రాజేశ్వర్, ప్రేమ్నాథ్, కళావతి, సంగీత, సుమశ్రీ, రమ్యశ్రీ వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాఠకం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట నుండి మేర సంతోష్, నవదీప్, మయూరి, సత్తయ్య, కళావతి మరియు వీరి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం అర్గుల్ నుండి హఫీజుద్దీన్ షాను, తరణ్ణం, తబస్సుం, సాజీద్, ఖుల్లుద్, అహ్మద్, హనత్, తనాజా, ఖలీజా మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై సుఖ దుఃఖాలు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హృదయ రగల కార్యక్రమంలో తర్వాతి పాట ఆలాపన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ నుండి దావుల ప్రభాకర్ రెడ్డి, ఆధ్యారెడ్డి, సువర్ణ, హృతికారెడ్డి, ఖుషి, రిషికారెడ్డి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఆలాపన చిత్రం నుండి ఈ పాట విందాం. ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా మరియు వీరి కుటుంబ సభ్యులు.

హృదయ రాగల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ హమాల్వాడి నుండి రాజేశ్వర్ పిల్లి, చింకి, మను, ప్రయూష్, శివ మరియు వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు నుండి అనుష, కరుణాకర్ రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి చివరిగా ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరి అంతవరకు ఇదే పాట విందాము.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రేజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నిన్న ప్రారంభించారు. రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగు వైపు మళ్లడం అవసరమన్నారు. ఎల్ నీనియో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ ఆదేశించారు. విద్యార్థులు దేశాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. నిన్న జరిగిన కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హవియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అదా వాస్కోస్తో నిన్న సమావేశమయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తోక్ అల్ మరీతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందం సభ్యులతో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వచ్చి కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతయ్యారని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

అబ్దుల్లా బిన్ తోక్ అల్ మరీతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందం సభ్యులతో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిషా, రాజస్థాన్ లో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్ లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలొచ్చి కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతయ్యారని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

10:17 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం రైట్ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ మీరు ఈ టైం బౌండ్ లో 2016 నుంచి 2020 అలా ఈ 4-5 ఇయర్స్ లో వచ్చిన సాంగ్స్ ని మీరు మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. పలానా సినిమా నుంచి పలానా పాట నేను వినాలి అనుకుంటున్నా, మేము ఇక్కడ నుంచి మెసేజ్ చేస్తున్నాం అంటూ హ్యాపీగా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్ నుంచి. ప్రస్తుతానికైతే ఈ టైం బౌండ్ లో వచ్చిన ఒక అద్దరిపోయే పాటతో మనం ఈరోజు షో స్టార్ట్ చేద్దాం. ఎవర్ గ్రీన్ హిట్స్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. జస్ప్రీత్ జాజ్ అండ్ దివిజా పాడిన పాట సుప్రీం నుంచి మీకోసం స్టే ట్యూన్డ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 10:37:27 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. దంబోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి, స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన అనురాగ్ కులకర్ణి పాడిన సూపర్ హిట్ ట్రాక్ స్టే ట్యూన్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కరుపు చూపు కుర్రోడ రాయుడు సినిమా నుంచి మనం పాట విన్నాం. వందనా శ్రీనివాసన్ అండ్ జితిన్ రాజ్ పాడారు ఈ పాటని. రైట్, 10:18:20 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మనం ఈరోజు 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. బండి రావిరాల విలేజ్ రంగారెడ్డి జిల్లా నుంచి జయలక్ష్మి, వరలక్ష్మి, లక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్ ఉన్నారు మనకు మెసేజ్లో. అలాగే శేఖర్, వాసిస్తి, సంహిని, రోజా, రమణి, రాకేష్, సిరికొండ నుంచి తాళ్ళ గీత, రాజలింగం, వృషాలి, కృష్ణ, ధ్రువ, దమ్మోజు వెంకటాచారి, చిత్రాలయ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రంగారెడ్డి, బండి రావిరాల నుంచి లక్ష్మి మళ్ళీ మెసేజ్ పెట్టారు, వరలక్ష్మి, జయలక్ష్మి గారు, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి, అలాగే రామ్నగర్ నుంచి కట్ల సతీష్, ఈశ్వర్, రాజేష్, నందిపేట నుంచి వెంకటేష్, పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్, లావణ్య, ఆర్మూర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి. సో మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్లో 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా. మీరు కూడా ఈ టైం బౌండ్లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాన్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324082.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రైట్ 10:31 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అంటూ మనకి చాలా మంది మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద ఆయేషా, చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయ, లోకేష్, అఖిల్ల, వరంగల్ కాశీబుగ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షిపతి, వసంత, హర్షిణి, హేమశ్రీ ఉన్నారు. అండ్ మీ అందరి కోసం ప్రస్తుతానికైతే అనిరుద్ధ్ రవిచందర్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ అజ్ఞాతవాసి నుంచి

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హుషారు నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. 10:38:55 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మనం ఈరోజు 2016 నుంచి 2020 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అంటూ బాలకృష్ణ వరంగల్ కాశీబుగ్గ నుంచి, నల్ల సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ అలాగే రోజా నాగనాథ్ గుప్తా నిజామాబాద్ గోదావరి గుప్తా రవి రాజు కళ్యాణి కాశీబుగ్గ నుంచి, సరిత వినయ్ పూజ లోహిత్ నిజామాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి నుంచి దివాకర్ విమల ఇష్ణ చిట్టి తల్లి సంజన అన్నవరం నుంచి, అలాగే ఆఫ్రిన్ ఆయేషా ఆరహాన్ అయాన్ ఫరూక్ ఉమ్మడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట మీకోసం. అనురాగ్ కులకర్ణి పండిన పాట కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి స్టేట్ ట్యూన్.

అండ్ ఈరోజు మనం 2016 నుంచి 2028 టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అంటూ హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, అలాగే శ్రేయాంశ్, నాగారం సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లావణ్య, మోహన్ రావు పేట్ నుంచి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయ్ ఉన్నారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, విజయ్ దేవరకొండ, రష్మిక మందాన సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన సినిమా గీతా గోవిందం నుంచి శ్రీ శ్రీరామ్ పాడిన ఈ పాట.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. గీత గోవిందం నుంచి అదిరిపోయే పాట మీరు విన్నారు. రైట్, ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా 2016 నుంచి 2020 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. మోహన్ రావుపేట నుంచి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అను, శాంతాబాయి మళ్ళీ మనకు మెసేజ్ చేశారు. భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి సుదర్శన్, మాదాసు, విజయ, అలాగే సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్, లంగర్ హౌస్ నుంచి హస్తనాపురం, ఈస్ట్ నుంచి మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, ద్వారక రాజేష్ అంట, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, సిద్ధుల శారద, పద్మశాలి సిద్ధుల శారద, గాంధీనగర్, భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ మీ అందరి కోసం నేను పాట ప్లే చేస్తాను. అండ్ పాట కన్నా ముందు మా నెక్స్ట్ షో ఆర్జే ఆల్రెడీ స్టూడియోలోకి వచ్చేసారనమాట. గుర్తుకొస్తున్నాయంటే ఈరోజు మరి ఎవరి గురించి మాట్లాడబోతున్నారో, ఏ విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నారో. వెల్కమ్ శిరీష.
2: హలో మురళి,
1: గుడ్ మార్నింగ్.
2: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రోతలందరికీ కూడా శుభోదయం.
1: రైట్, మామూలుగా మనందరికి కూడా ఒక కీవర్డ్ ఉంటుంది. మీకు ఒక కీవర్డ్ ఏంటంటే శ్రోతలు. శ్రోతలు అని మీరు పర్టికులర్గా మీరు అనగానే మీరు గుర్తుకొస్తూ ఉంటారు నాకు తెలిసి. అంటే మా ఆర్జెస్ అందరికి గుర్తుకొస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మన లిజినెస్కి కూడా మీరు శ్రోతలు అనగానే గుర్తుకొస్తుంటారేమో.
2: మేబీ అది నా సిగ్నేచర్ అయిపోయింది.
1: మేబీ మేబీ. సో ఎలా ఉండబోతుంది ఈరోజు, గుర్తుకొస్తున్నాయి అండ్ ఈ సెకండ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉండబోతుంది?
2: ఈరోజు ఫుల్ ఎనర్జెటిక్ షో ఉండబోతుంది. గుర్తుకొస్తున్నాయి నుంచి 3 o'clock వరకు.
1: ఎంత ఏదైనా హింట్ లాగుదామని చూసినా కూడా అసలు మీరు బయటపడట్లేదు అనమాట.
2: సూపర్ బయోపిక్ తో నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఓకే, బయోపిక్.
2: మరి మీరు తొందరగా మైక్ ఇచ్చేస్తే నేను మా శ్రోతలతో మాట్లాడుకుంటా.
1: డెఫినెట్గా ఇంకా లేట్ చేయకుండా ఒక బయోపిక్ తీసుకొచ్చింది ఈరోజు. మరి ఎవరి బయోపిక్ చెప్పబోతుంది? ఆల్రెడీ మన మహానటి ఒకసారి గాంధీ గారి గురించి కూడా మీరు చెప్పినారు. సో ఇట్లా ఈరోజు శిరీష మరి ఎవరి బయోపిక్ చెప్పబోతుందో తెలియాలంటే స్టే ట్యూన్డ్, వింటూ ఉండండి. అండ్ విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి కూడా నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను విత్ ఒక అదిరిపోయే పాట. స్ఫూర్తి యాదగిరి పాడిన పాటతో సవారి నుంచి ఈ పాటతో ఇవాళ షోకి నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
2: తరతరాల తరతరాల తరగని ఆనందం
1: అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మాసిడోనియా అధ్యక్షురాలతో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధానమంత్రి అసెంబ్లీ స్పీకర్తో కూడా సమావేశమవుతారు. టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ధి చేసిన క్యుడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను ఆమోదించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాటంలో ఈ ఆమోదం భారతదేశంలో ఒక ప్రధానమైన ముందడుగని టకేడా సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఫైటర్ డ్రగ్గా ప్రసిద్ది చెందిన అధిక శక్తివంతమైన ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల ఎగుమతి సరుకును అక్రమంగా మళ్లించే ప్రయత్నాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అడ్డుకుంది. సుమారు 30 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ మొత్తం సరుకును ఢిల్లీలోని ఒక గిడ్డంగి నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు బీజేపీ ప్రతినిధి బృందం నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ సహకారంతో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగే ఈ మేళా ద్వారా ఫార్మసిస్ట్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ విభాగాల్లో 100 పోస్టులు భర్తీ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంక్షేమానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ అమరజ్యోతి ప్రాంగణంలో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఆదాయ ప్రాతిపదిక ప్రతిభా ఉపకార వేతన పథకం పరీక్షకు దరఖాస్తు గడువును 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లింపును 24వ తేదీలోపుగా పూర్తి చేయాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 10 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం ప్రత్యేకంలో ఏ బయోపిక్ విశేషాలు పద్మిని మనకి చెప్పబోతోంది అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. మరి సస్పెన్స్కి తెరతీసేస్తాను.

ఈరోజు మనం మాట్లాడుకోబోయే బయోపిక్ ఖచ్చితంగా ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే బోలెడన్ని విశేషాలున్నాయి ఈ బయోపిక్ వెనుక కథల. దేశ సరిహద్దుల్లో -డిగ్రీల చలిలో దట్టమైన అడవుల్లో తుపాకీ పట్టుకొని పహారా కాస్తూ మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేసే నిస్వార్థ రక్షకులు మన సైనికులు. అలాంటి ఎందరో వీర సైనికుల త్యాగం వలన మన దేశంతో పాటు మనం కూడా క్షేమంగా నిద్రపోగలుగుతున్నాం, క్షేమంగా ఉన్నాం. మృత్యు కళ్ల ముందు కనిపిస్తున్నా, ఒంట్లోకి శత్రువుల తూటాలు దూసుకెళ్తున్నా, ఆఖరి శ్వాస వరకు మాతృభూమిని కాపాడే అమరవీరుడు ఒక సైనికుడు మాత్రమే. అలాంటి ఒక అమర సైనికుడు మేజర్ ముకుంద వరదరాజన్ నిజ జీవిత కథ అమరన్ బయోపిక్ విశేషాలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. 44 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ అసాధారణ ధైర్యం, నాయకత్వం ప్రదర్శించి 2014 సంవత్సరంలో ఏప్రిల్ 25 జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. భరతమాత గర్వించదగ్గ వీరపుత్రుడు అమర్ జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమరన్. ఇంతకీ అసలు అమరన్ అని పేరెందుకు పెట్టారు, ఎందుకు ఆ పేరునే ఎంచుకున్నారు, ఊహించగలరా? ఒకవేళ మీకు తెలిస్తే 0402324028 ఈ నంబర్కు సందేశం పంపించండి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:13 దాటి 40 సెకండ్లు. మరి ఈ చిత్రానికి అమర్ అన్న అని పేరెందుకు పెట్టారు? మీరు ఊహిస్తే నాకు సందేశం పంపించండి అని అడిగాను కదా. రవికుమార్ వెడ్లమాని గారు మనకి అతను ఏమనుకుంటున్నారో ఊహించి సందేశం పంపించారు. ఇంకా చూద్దాం, ఇంకొంతమంది శ్రోతలు ఎవరైనా స్పందిస్తారేమో.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మరి సినిమాకి అమరన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? అమరన్ అంటే మరణం లేనివాడు అని అర్థం. మేజర్ ముకుంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ అమరుడే. ఇదే విషయాన్ని మనకి రవికుమార్ వడ్లమాని గారు అల్మాస్గూడ నుండి సందేశం పంపించారు. ఇది నిజంగా అక్షర సత్యం కదా. తాత ఇద్దరు బాబాయిలు సైన్యంలో పనిచేయడం వల్ల ముకుంద్ చిన్నప్పటి నుండే ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్న కుటుంబంలో పెరిగాడు. స్వతహాగానే ఆర్మీ వైపే మొగ్గు చూపారు. కానీ వారి తల్లికి ససేమీరా ఇష్టం లేదు ముకుంద్ ఆర్మీలోకి వెళ్ళడం. తల్లి వ్యతిరేకించిన ఆర్మీయే నా జీవితం అని తల్లిని ఒప్పించి దేశ సేవకి తన జీవితాన్ని అంకితం చేశారు మేజర్ ముకుంద్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. స్టూడియోలో సమయం 11:20 అవుతోంది. యుద్ద రంగంలో అసాధారణమైన నాయకత్వం, పోరాటాల్లో ముందుండి సైన్యానికి ధైర్యం చెప్పి నా అసలైన లీడర్గా మేజర్ ముకుంద్ ఎప్పటికీ అమరుడే. అందుకే మనకి నాగనాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు, అమరన్ అమరన్ అంటే చరిత్రలో నిలిచిపోయేది అంటూ నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు. నిజంగానే చరిత్రలో నిలిచిపోయే అమరవీరుడు మేజర్ ముకుంద్. కశ్మీర్లో కరుడుగట్టిన ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించి శత్రువుల తూటాలకు ఎదురువెళ్లి తన దేశం కోసం ప్రాణాలని విడిచిన అమరవీరుడు మేజర్ ముకుంద్ ఎంతో గొప్ప త్యాగమూర్తి అని చెప్పుకోవాలి. ఏ లోయల్లో, ఏ కశ్మీర్ లోయల్లో అయితే మేజర్ ముకుంద్ ఉగ్రవాదాలతో పోరాడారో సరిగ్గా అదే యాంటీ టెర్రరిజం జోన్లోకి వెళ్లి ప్రాణాలకు తెగించి షూటింగ్ చేశారు ఈ అమరన్ బయోపిక్ చిత్రం కోసం. -డిగ్రీల చలిలో ఆర్మీ బూట్ల శబ్దాల మధ్య రియల్ లొకేషన్స్లో తీసిన గొప్ప బయోపిక్ రియలిస్టిక్ సినిమా అమరన్. మరి ఆ చిత్ర విశేషాలు మనందరి కోసం.

హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంచుకు కట్టాలి రాశిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు

అదిగో మన హక్కి పిడుగు అల్లూరి. ఎవడు నారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగా డెప్పడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవు

ఎందరో గొప్ప త్యాగవీరుల ఫలితం మన స్వాతంత్ర్యం అని చెప్పే పాట ఇది. ఎంత అద్భుతంగా రాశారు కదా జాలాది గారు. మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఆ పాట విన్నారు, గుర్తుకొస్తున్నా వింటున్నారు. అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అమరన్ అనేది ఒక వీరుడి శౌర్య గాథ మాత్రమే కాదు, ఒక జంట మధ్య ఉన్న ప్రేమ కథ కూడా. మనం అమరన్ చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, చెన్నైకి చెందిన ముకుంద్, కేరళకి చెందిన ఇందు కాలేజ్ రోజుల్లోనే ప్రేమలో పడతారు. ఎన్నో అడ్డంకులను దాటి పెళ్లి చేసుకుంటారు. ఆర్మీ ఆఫీసర్గా జమ్మూ కాశ్మీర్లో అత్యంత ప్రమాదకరమైన 44వ రాష్ట్రీయ రైఫిల్స్ ఆ రైఫిల్స్ కమాండర్గా జాయిన్ అవుతాడు మన మేజర్ ముకుంద్. ఒకవైపు భార్య కూతురుపై ప్రాణప్రదమైన ప్రేమ, మరోవైపు ఉగ్రవాదులను ఏరిపారేసే దేశభక్తి. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారు మేజర్ ముకుంద్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇందాకలా అమరన్ చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కదా. మరి ఒకవైపు భార్య కూతురుపై ప్రాణప్రదమైన ప్రేమ, మరోవైపు ఉగ్రవాదులను ఏరిపారేసే ఎంతో దేశభక్తి, మేజర్ ముకుంద్ ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారని మాట్లాడుకుంటున్నాం. అలాగా నడుస్తూ ఉంది, కానీ సడన్గా 2014 జరిగిన ఒక భీకర్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించి దేశం కోసం ముకుంద్ వీరమరణం పొందారు. అతని తరఫున దేశ అత్యున్నత అశోక చక్ర పురస్కారాన్ని ఇందు అందుకోవడంతో ఆ భావోద్వేగమైన అమరన్ చిత్రకథ ముగుస్తుంది. మాతృభూమి కోసం ఒక సైనికుడు చేసే నిస్వార్థ త్యాగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఒక గొప్ప రియలిస్టిక్ బయోపిక్ అమరన్.

0: జుమ్మంది నాదం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మౌనిక ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. గుర్తుకొస్తున్నా వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆర్మీ అధికారుల పర్యవేక్షణలు, సినిమాలోని ఉన్న అన్ని యుద్ధ సన్నివేశాలు, ఆర్మీ లైఫ్ వీలైనంతగా సహజంగా ఉండడం కోసం మేజర్ ముకుంద్ పనిచేసిన రాజ్పుత్ రెజిమెంట్, 44 రాష్ట్రీయ రైఫిల్స్ అధికారుల పర్యవేక్షణలో ఈ షూటింగ్ మొత్తం పూర్తి చేశారట. అమరన్ బయోపిక్ చిత్ర షూటింగ్ అంతా. అంతేకాదండి, కశ్మీర్లో అత్యంత కఠినమైన వాతావరణంలో షూటింగ్ చేశారు. అక్కడ లోకల్గా వాళ్ళు మాట్లాడే భాష వాళ్లతోనే ఈ చిత్రానికి డబ్బింగ్ కూడా చెప్పించారట దర్శకులు. అందుకే ఈ అమరన్ బయోపిక్ ఎందరికో అత్యంత దగ్గరగా నిలిచిపోయే బయోపిక్గా ఉంది. మరి ఆ చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

పరదేశీ చిత్రం నుండి సుజాత ఆలపించిన అద్భుతమైన గీతం విన్నారు కదా. ఎస్, వీ లవ్ ఇండియా, వీ లవ్ అవర్ ఇండియా. ఎంత గొప్ప పాట అది. వేటూరు సుందరామూర్తి గారు రాశారు, కీరవాణి గారు సంగీతం అందించారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమరన్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్ర కోసం ఆర్మీ క్యాంపుల్లోనే కశ్మీర్ వెళ్ళి చాలా నెలల పాటు ఆర్మీ క్యాంపుల్లోనే నెలలు తరబడి కఠోర శిక్షణ తీసుకున్నారు. బాడీ బిల్డింగ్తో పాటు ఒక మిలిటరీ ఆఫీసర్ నడవడిక, తుపాకీ పట్టుకునే విధానం అన్నీ ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారట శివకార్తికేయన్. ఇక నటి సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించలేదు అసలు. కంట తడి పెట్టిస్తారు ఆవిడ ఈ సినిమా చూస్తే. జీవించారు భావోద్వేగ సన్నివేశాల్లో. సాయి పల్లవి గ్లిజరిన్ కూడా వాడలేదట, అంత దగ్గరగా కనెక్ట్ అయ్యారట సాయి పల్లవి. ఇటీవలే 72వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్ర దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియస్వామి గారికి, ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ గారికి ఈ చిత్రానికి పురస్కారాలు అందుకోబోతున్నారు అది త్వరలో. మరి జీవి ప్రకాష్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు వచ్చిన ఈ సినిమా అమరన్ నుండి ఈ పాట మనందరి కోసం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:49 దాటి 20 సెకండ్లు. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఎన్కౌంటర్ ఆపరేషన్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ ధైర్య సాహసాలకు గాను వారి మరణానంతరం భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక శౌర్య పురస్కారమైన అశోక్ చక్రతో

0: RRR చిత్రానికను ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వం స్వీయ రచనలో ఆలపించారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:53 దాటి 47 సెకండ్లు. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిస్వార్థమైన దేశభక్తికి, శౌర్యానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. ప్రాణాల కంటే దేశ రక్షణే మిన్నా అని నమ్మిన అమర్ జవాన్ ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయని ధైర్యం, గుండెబలానికి ప్రతిరూపంగా నిలిచారు మేజర్ ముకుంద్. తుపాకీ గుళ్లకు తూటాల్లా వర్షాలు కురిపిస్తున్నా, మృత్యువు కళ్ల ముందు కనిపిస్తున్నా, మాతృభూమి రక్షణ కోసం సింహంలా పోరాడిన ధీరుడు మేజర్ ముకుంద్. భారత యువతకి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు మేజర్ ముకుంద్. వారికి స్మృత్యాంజలి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. వీలు చూసుకొని ఒకసారి ఈ వీకెండ్లోనో ఎప్పుడైనా ఈ బయోపిక్ని తప్పకుండా చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన దేశం, దేశ రక్షణ కోసం సైనికులు ఎంతగా పాటుపడుతున్నారో తెలుస్తుంది. ఇది ఇవాల్టి బయోపిక్ అమర్ అండ్ బయోపిక్ చిత్ర విశేషాలు. మీ అందరికీ నచ్చిన ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశమే నీ హద్దురా ఈ చిత్రానికను జీవి ప్రకాష్ స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయ తొగల్ సాల్పించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ మన హైదరాబాద్లో కేంద్రీకృతమైంది. ఈ మధ్యే చాలా రీసెంట్గా వాళ్ళు లాంచ్ కూడా చేశారు విక్రమ్ రాకెట్ని. మరి దాని వెనుకున్న మన తెలుగు తేజాలు ఆ మనుషులు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో.
1: PM जय अब गरीबों की जय बन गई है।

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:14 దాటి 22 సెకండ్లు. మరి స్కై రూట్ వెనుకున్న ఆ ఇద్దరు ఎవరంటే, ఇద్దరు ఐఐటిఎన్స్, మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా. వారే పవన్ కుమార్ చందన, నాగభరత్ దాకా. పవన్ కుమార్ చందన ఏమో లాంచ్ వెహికల్ ఇంజనీర్గా, ఇక నాగభరత్ దాకా ఫ్లైట్ కంప్యూటర్స్, ఇక సాంకేతిక వ్యవస్థ చూస్తూ ఉంటారన్నమాట. 2018లోనే మొదలైంది ఈ మిషన్. ఆ ఇద్దరు కలిసి తమ కలలను శ్రీకారం చుట్టారు. అదే స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా మొదలుపెట్టిన ఒక స్టార్టప్. చాలామంది నవ్వారట, ఏంటి స్టార్టప్పా, అందులోనూ రాకెట్ గురించి స్టార్టప్పా, అసలు ఇది ఎక్కడైనా క్లిక్ అవుతుందా, ఎవరైనా స్టార్టప్స్లో రాకెట్స్ తయారు చేస్తారా అంటే, అది వాళ్ళిద్దరూ ఏం చెప్పారో తెలుసా, ఏంటి రాకెట్లను అవహేళన చేసిన వారికి.

వారి లక్ష్యం కేవలం రాకెట్లు తయారు చేయడం మాత్రమే కాదు, అంతరిక్ష ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అంటూ అందరినీ ఆశ్చర్యపరిచేశారు. ఏమో, ఏమైనా జరగచ్చు కదా, ఫ్యూచర్లో మనం కూడా అలా రాకెట్లోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి చందమామని దగ్గరగా చూసి కూడా రావచ్చేమో. ఏదైనా జరగచ్చు, మరి ఆలోచించండి.

0: కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి హేమచంద్ర బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్. అసలు ఈ పాట వింటుంటే నిజంగానే ఏదో ఎగురుతున్న ఫీలింగ్ వస్తుంది కదా, మీకు కూడా అలా వస్తుందా?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీ

0: gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పవన్ కుమార్ నాగభరత్ 2018 మొదలు పెట్టారు ఆ స్టార్టప్, స్కై రూట్ స్టార్టప్. 4 సంవత్సరాల తర్వాత 2022 నవంబర్ 18 శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి వారి తొలి ప్రయత్నం మొదలుపెట్టారు. అదే రాకెట్ లాంచ్ చేశారు. దాని పేరేంటో తెలుసా? ఆ మిషన్ పేరు ప్రారంభ్. ఈ ప్రారంభ మిషన్లో విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ని తొలిసారిగా వారు అంతరిక్షంలోకి ప్రయోగం చేశారు. అలా ప్రారంభంతో మొదలైంది వారి విజయయాత్ర. ఇది ఒక ప్రైవేట్ రాకెట్ లాంచ్. ఇదంతా బాగుంది, కానీ దీని పేరు భలే గమ్మత్తుగా ఉంది కదా, విక్రమ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే భారత అంతరిక్ష పితామహుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్కి నివాళిగా, వారికి గుర్తుగా ఉండడానికి, వారి వారసత్వంగా ఉండడానికి విక్రమ్ అనే పేరును పెట్టానంటున్నారు పవన్ కుమార్ నాగ్భరత్. ఎంత బాగుంది కదా. సరిగ్గా 2018 స్టార్టప్ స్టార్ట్ చేశారు. 2022 విక్రమ్ ఎస్ ఈ ప్రారంభ మిషన్ ద్వారా వెళ్ళింది. మరి 2026 జూలై 18 అంటే ఇటీవల, చాలా రీసెంట్గా జూలై 18 ఆగమన్ మిషన్లో విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించి భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో మైలురాని చేరుకుంది ఈ స్కై రూట్. ఎంత గొప్ప విషయం, ఎంత గర్వించదగ్గ విషయం. మన దేశానికి ప్రపంచమంతా ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఉలిక్కిపడి మన దేశం వైపు చూశారు. వావ్, ఇంత గొప్ప ప్రయోగమా, అందులోనూ ప్రైవేట్ రాకెట్ లాంచ్ అంటే ఆషామాషీ కాదు కదా.

హ్యాపీ చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు ఈ స్కైరూట్ బృందాన్ని. వీరు ఈ స్కైరూట్ ద్వారా కేవలం రాకెట్లు తయారు చేయడం లేదు, భారత యువత కళలకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ని తయారు చేశారని ప్రశంసించారు మోదీ గారు. ఇక ఆంగ్లంలో ఒక విషయం చెప్పారు ఆయన, స్కై ఈజ్ నాట్ ద లిమిట్, ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. భారత యువశక్తికి ఆకాశమే హద్దు కాదు, ఆకాశమే ఆరంభం అంటూ అభినందించారు నరేంద్ర మోదీ గారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఇదే అంటున్నారు దేశమంతా, ప్రపంచమంతా. జై హో భారత్ అంటున్నారు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాటిని సృష్టించారు పవన్, నాగ్భరత్. ఆకాశాన్ని చూసే కలలు కనలేదు, ఆకాశానికి చేరే మార్గాన్ని నిర్మించారు పవన్, నాగ్భరత్ మరియు స్కైరూట్ బృందం. వారి ప్రయాణం, ప్రేరణ భారతదేశ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, చెయ్యగలమనే నమ్మకం, ధైర్యంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తున్నారు మన భారతదేశ యువతకి. మరి ఎందరికో ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. వారు ఒక విషయం చెప్తున్నారు, మీ కల నిజమైతే ఆకాశమే మీ లక్ష్యం అంటూ దూసుకుపోండి అంటున్నారు. మరి వీరికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఈ పరీక్షలో కూడా పేపర్ లీకేజీ లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చి

0: రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమాపేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమాపేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమాపేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమాపేశాలను ప్రస్తావిస్తూ, బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంట్కు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చి జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు

0: వరకు 9 మృతదేహాలు వెలికితీశాయి. కొండచేరిలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చి జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి, ఇప్పటివరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరైదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 22 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నీట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. వైద్యులు, పోషకాహార నిపుణులు చెప్పే ఎన్నో ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యకరమైన ఆహార విషయాలు, సూపర్ ఫుడ్స్ గురించి రోజు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈరోజు పద్మిని ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతోంది అని వెయిట్ చేస్తున్నారా? అది చెప్తాను, కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమం ఎలా అనిపిస్తోంది? నాకు 0402324082 ఈ నెంబర్కు మెసేజ్ చేయండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే సూపర్ ఫుడ్ని మీరే గుర్తుపట్టాలి. దాని గురించి కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టేయండి. మరి భూమిలో పండే ఒక కూరగాయ ఇది, ఎన్నో రంగుల్లో ఉంటుంది, కానీ మన దేశంలో మాత్రం తెలుపు రంగులో, ఘాటైన వాసనతో భలే అందంగా ఉంటుంది. ఈ కూరపైన ఉన్న ఆకులు కూడా ఎంతో పోషకాలమయం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్, దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? మీరు గుర్తుపడితే 0402324082 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఊకిరి చిత్రం నుండి మహాలక్ష్మి కార్తీక్ ఆలపించిన సూపర్ హిట్ నంబర్ విన్నారు కదా. స్టూడియో క్లబ్ల సమయం 12:48 దాటి 15 సెకండ్లు అవుతుంది. వావ్, ఎంతమంది శ్రోతలు స్పందించారో, వారు ఏం అనుకుంటున్నారో చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగుంది.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఏఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. మరి మీకు ఎలా నచ్చుతోంది ఈ ట్విట్ కార్యక్రమం అని అంటే, ఒక శ్రోత మనకి అద్భుతమైన సందేశం పంపించారు. ఈ ట్విట్ కార్యక్రమం ఈజ్ మై హెల్త్ కేర్ బూస్ట్ అంటున్నారు రవి గారు భీమగల్ నుండి. ఇంకా నేను సూపర్ ఫుడ్ని గుర్తుపట్టమని అడిగాను కదా, ఎవరెవరు గుర్తుపట్టారో తెలుసా? జగదీష్ గారు యూసుఫ్ కూడా నుండి, లింబాద్రి నందిపేట నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, రవి భీమగల్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, బాలరాజు యాదగిరి కుట్ట నుండి, అలాగే ఆదిలాబాద్ నుండి, మేము చేలల్లో కూడా వేస్తాం మేడం గారు అంటున్నారు కృష్ణకాంత్ మనకి సందేశం పంపించారు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ చెప్పండి ముందు అంటారా? ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే ముల్లంగి. చెప్పాను కదా, అందంగా ఉంటుంది, ఘాటైన వాసనత ఉంటుంది, తెల్లగా ఉంటుంది, దాని ఆకులు కూడా ఎంతో పోషకమయమని. మరి మూలీ సూపర్ ఫుడ్ గురించి ఎన్నో విశేషాలు ఈనాటి మన ఈట్ ఫిట్ కార్యక్రమంలో. ఎన్నో పోషకాల గని ఈ ముల్లంగి. తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఈ ముల్లంగి దుంపలో. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుందంటున్నారు వైద్యులు. విటమిన్ సి కూడా ఎక్కువే ఉంటుందండోయ్, మరి అందుకనే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఇది తింటే ఫిట్గా ఎలా ఉంటాం, ఎలా మనకి రోగ నిరోధక శక్తి వస్తుంది, ఎలాగో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:56 దాటి 30 సెకండ్లు. మరి ఈరోజు ఈట్ ఫిట్ లో ముల్లంగి మూలీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఇందులో క్యాలరీలు చాలా తక్కువ అంటున్నారు పోషకాహార నిపుణులు. తక్కువ ఫ్యాట్ కూడా ఉంటుందిట. మరి బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం ఇది సూపర్ దోస్త్ అంటున్నారు డైటీషియన్స్ కూడా. విటమిన్ సి నీరు శాతం అధిక భాగంగా ఉండడం వల్ల మీ చర్మాన్ని కూడా భలే అందంగా చేస్తుందిట, మెరిపిస్తుందిట. మరి కానివ్వండి, ఎవరికైతే మంచి చర్మం కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఫిట్గా ఉంటున్నారో ఉండాలి అనుకుంటున్నారో, తప్పకుండా మూలీని మీ భోజనంలోని జత చేసేసుకోండి. ముల్లంగి ఆకులు కూడా సూపర్ ఫుడ్ అంటున్నారు. ఎందుకంటే చాలామంది ముల్లంగి ఆకుల్ని తీసేసి పారేస్తూ ఉంటారు. కానీ ముల్లంగి దుంపలో కంటే ఆకుల్లోనే వైటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫోలేట్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయట. మరి ఆ ఆకుల్ని దయచేసి పారేయకుండా వేపుడుగా చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇంకా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంతకీ మీరు ముల్లంగిని ఎలా తింటారు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: మహర్షి సినిమా నుండి రాహుల్ సిప్లికంజ్ మానసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. మరి మీరు ముల్లంగి ఎలా తింటారంటే మనకి శ్రోతలు స్పందించారు. పున్న వెంకటేశం గారు, హేమలత గారు నిమ్మాన్ నుండి రాస్తున్నారు, మేము ముల్లంగిని సాంబార్లో వేసుకొని తింటాం మేడం, మాకు చాలా ఇష్టం అంటున్నారు. బలరాం సరోజ గారు రాస్తున్నారు, సలాడ్లో తింటాము, చపాతి పిండిలో మూలి తురుము కలుపుకొని మూలి పరాటా చేసుకుంటాము, పప్పులో కూడా వేసుకుంటాం అంటున్నారు. ఇక వాణి లింబాద్రి గారు నందిపేట నుంచి రాస్తున్నారు, ముల్లంగి ఆకు పెసరపప్పుతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎన్నో పోషకాలు కూడా ఉంటాయంటున్నారు. సూపర్ కదా, మీరందరూ ఎంత బాగా స్పందిస్తున్నారో మీ మెసేజెస్ చూస్తుంటే నాకేమో ఆకలేసేస్తోంది. స్టూడియోలో సమయం 1 గంట 1 నిమిషం దాటి 40 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

ఆల వైకుంఠపురం చిత్రానికి మంగ్లీ పాడిన పాట విన్నారు అనురాగ్ కులకర్ణితో పాటు రచన కాసర్ల శ్యామ్.

సంగీతం మెసేస్తామని ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 6 నిమిషాలు దాటి 2 సెకండ్లు అయింది. మరి ఇన్ని పోషకాలు ఉన్న ఈ సూపర్ ఫుడ్ని అస్సలు అశ్రద్ధ చేయకండి.

అందంగా ఉండడానికి తినొచ్చు, వెయిట్ తగ్గడానికి తినొచ్చు, బోలెడన్ని పోషకాహారాలు పోషకాలకు కానీ అయినా ఈ మూలిని తప్పకుండా మీ ఫుడ్లోని ఇంక్లూడ్ చేసుకోండి. సాంబార్లో, కూరలో, పప్పుగా ఈ వాసన ఇష్టలేని పిల్లలకి ఇందాకలా మనకొక శ్రోత రాశారు కదా, మూలీ పరాఠా, ముల్లంగి పరాఠాగా కూడా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఏం తిన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు చెప్పుకునే మాట, మితం హితం. మితంగా తింటే ఏదైనా హితంగానే ఉంటుంది. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ సూపర్ ఫుడ్ అయిన ముల్లంగి రాడిష్ గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోనిస్తాం పద్మిని.

అత్తారింటికి దారేది చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి మనకి మంగభాస్కర్ గారు ఒక సందేశం పంపించారు, మేము ముల్లంగితో పచ్చడి కూడా చేస్తాం, చాలా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి మీ సందేశానికి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. క్యూర్ పరిధిలోని అర్హులైన ప్రజలు ఆగస్టు 10 వరకు సమీపంలోని మీసేవా కేంద్రం లేదా మీసేవా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవా వాట్సాప్ నెంబర్కు సందేశం పంపి చాట్బాట్ సూచనల మేరకు మొబైల్ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మీసేవా పోర్టల్లో కూడా దరఖాస్తు చేసుకోవడంతో పాటు దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సాయంత్రం కొడంగల్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి కొడంగల్లోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఈలతో సర్పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని అన్ని గురుకుల విద్యా సంస్థల తనిఖీలను ఆగస్టు 30లోగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన ప్రతి రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం 6 గురుకులాలను సందర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విద్యా సంస్థల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సింధిల్లా బ్యారేజీలపై నిర్వహిస్తున్న శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా పునరుద్దరణ డిజైన్లు రూపొందిస్తున్నట్టు చెప్పారు. సిడబ్ల్యూపీఆర్ఎస్ ఎన్జీఆర్ఐ నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఐఐటి ముంబైకి పంపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, బీపీటీ లేదా ఎంపీపీటీ అర్హతతో పాటు కనీసం 2 అనుభవం, 43 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జర్మన్ భాషా శిక్షణ, వీసా సహాయం, ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు నెలకు 2,500 నుంచి 3,800 యూరోల వరకు వేతనం లభిస్తుంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ ఈ ఉదయం సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో పలు అంశాలను చర్చించారు. పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక లాంటిదని, కమిటీ సభ్యులందరూ చురుగ్గా పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలి పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన లెజిస్లేచర్ కమిటీలో సభ్యులు కావడాన్ని బాధ్యతగా భావించాలని, భవిష్యత్తులో పిటిషన్స్ పెండింగ్ లో ఉండకూడదని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ప్రజల అవసరాల కోసం చట్టాల్లో మార్పులు తెస్తే అభ్యంతరం లేదని, కానీ క్యూర్ చట్టంలో సైంటిఫిక్
టాక్సేషన్ విధానం లేదని విమర్శించారు. ప్రతి ఏటా 5% పన్ను పెంపు, రిజిస్టేషన్ విలువ ఆధారంగా ట్యాక్స్ విధించడం భావ్యం కాదన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఈరోజు మంచిర్యాల జిల్లా లక్సట్టిపేటలో పర్యటిస్తారు. లక్సట్టిపేటలోని వాసవి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. 2 నెలల క్రితం మృతి చెందిన 4 రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తారని మంచిర్యాల మాజీ

0: ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పరీక్షలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేద విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: సుదీర్ఘకాలంగా రాజన్న భక్తులు ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటి వరకు 45% అభివృద్ధి పనులు జరిగినాయి. మిగతా 55% పనులు కూడా వీలైనంత తొందరగా చేసేటువంటి క్రమంలో శరవేగంగా నిర్మాణం జరుగుతా ఉంది.
0: మాతా శిశు ఆరోగ్య సేవల్లో రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించిందని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణ, లేబర్ రూమ్లు, ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దే అవకాశముందని పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్, కరీంనగర్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర భద్రతా దళాలు వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలకు నిర్వహించే 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 పోటీలు ఈ నెల 23 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ హర్ప్రీత్ కౌర్ సోహి తెలియజేశారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రతి ఓటరుకి న్యాయం జరిగేలా పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచించిందని ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో 34.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా రెబ్బెనలో 81.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సిర్పూర్ యూలో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వావుదాం గ్రామ సరిహద్దులోని వాగు ఉప్పెంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలితీత పనులు నిలిచిపోయాయి. కాకతీయ యూనివర్సిటీకి రూసా 2.0 పథకం కింద 50 కోట్ల రూపాయల నిధులను ఆమోదించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ తెలియజేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. పార్లమెంటులో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరడంతో కేంద్ర మంత్రి వివరాలు అందించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈ రోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 35 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో ఎలా పాల్గొనాలి, ఎలా పాల్గొనాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402-2408-522 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంలో పార్టిసిపేట్ చేయడానికి శ్రోతలందరూ సిద్ధమైపోండి. నేను కూడా మంచి మంచి ప్రశ్నలతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నాను.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎస్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో ఎప్పటిలాగానే మంచి ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. సినిమా ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఎప్పటిలాగే మనం అడిగే ఒక జనరల్ ప్రశ్నతో. మరి షో టైం అస్సలు ఆలస్యం చేద్దాం, ఎందుకంటే చాలామంది శ్రోతలు అప్పుడే సందేశం పెట్టేస్తున్నారు, మేము రెడీగా ఉన్నాం, మీదే ఆలస్యం ఉంటున్నారు. మరి నేను కూడా ఆలస్యం చేయటం లేదు. షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. చిరంజీవి, హీరో చిరంజీవి ఉన్నారు కదా, హీరో చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్లా డాన్స్ చేస్తూ కనిపిస్తారు. కొంచెం కష్టమైన ప్రశ్ననా? కానీ గూగుల్ తల్లిని అడగండి, మీకు గుర్తుండి, మీకు తెలిస్తే తప్పకుండా రాయండి. ప్రశ్న మరొకసారి, చిరంజీవి, హీరో చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు, అలాంటి కాస్ట్యూమ్ వేసుకొని, అది ఏ సినిమాలో? మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపండి. మరి క్లూ ఏమైనా ఇమ్మంటారా? ఇవ్వనా క్లూ? ఈ సినిమాలో హీరోయిన్ రోజా, రోజా చిరంజీవికి మధ్యలో ఈ పాట నడుస్తుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? పంపించేసేయండి ఆన్సర్లు.

0: ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన ఆ వండర్ఫుల్ మెలడీ విన్నారు కదా. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:27 దాటి 30 సెకండ్లు. మరి షో టైంలో నేను మొదటి ప్రశ్న అడిగాను. కొంతమంది ప్రశ్నలు శ్రోతలు కాస్త తడబడ్డారు, బట్ పర్వాలేదు. మిమ్మల్ని కాస్త కన్ఫ్యూజ్ చేయడానికే నేను ఒక క్లూ కూడా ఇచ్చాను. మరి షో టైంలో అడిగిన మొదటి ప్రశ్న, చిరంజీవి ఒక సినిమా పాటలో బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు, బ్యాట్మ్యాన్లో కాస్ట్యూమ్ కూడా వేసుకుంటారు. ఈ పాటలో హీరోయిన్ రోజా అన్నాను కదా. కొంతమంది ఏమో బిగ్ బాస్ అనుకుని నాకు బిగ్ బాస్ అని పంపించారు, కానీ కాదు, మీరు తప్పులో కాలేశారనమాట. సరైన సమాధానం ముఠామేస్త్రి. ముఠామేస్త్రి సినిమాలో ఒక పాటలో చిరంజీవి గారు బ్యాట్మ్యాన్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక చాలామంది శ్రోతలు సరైన సమాధానాలు పంపించారు. నాకు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు అనమాట. ఎన్ శ్రీనివాస్ గారు తుకారం గేట్ నుండి, విజయ్ కుమార్ గారు చందరగర్ నుండి, మధుకర్ నందిపేట నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, వెంకటేష్ కల్వకుర్తి నుండి, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, రాకేశ్వరి నందిపేట నుండి, ఇంకా సంధ్యా సుభాషిణి జనార్దన్ గారు సుచిత్ర నుండి పంపించారు, దయానంద్ వరంగల్ నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మా నుండి, చిత్రియాల నుండి దమోజ్ వెంకటాచారి మరియు కుటుంబ సభ్యులు, లక్ష్మీనారాయణ గారు చాలా రోజులైంది కరీంనగర్ నుండి పంపించారు, శైల వెంకటేష్ గజ్వేల్ నుండి, భిక్షుపతి నిర్మల హన్మకొండ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, రాధ మరియు వారి కుటుంబ సభ్యులు ఆర్మూర్ నుండి, గణేష్ వేదపతి నిజాంపేట్ నుండి, భద్రాద్రి కొట్టుగూడెం నుండి, కట్ల సతీష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి, వచ్చేస్తోంది రెండవ ప్రశ్న.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో వచ్చేస్తుంది, ఇది కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్న. దీని తర్వాత మనం జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడుగుదాం. హీరో వెంకటేష్, హీరో వెంకటేష్కి సంబంధించిన ప్రశ్న ఇది. హీరో వెంకటేష్కి ఉత్తమ కథానాయకుడిగా నంది పురస్కారం వచ్చిన తొలి చిత్రం ఏంటి? ప్రశ్న మరొకసారి జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. హీరో వెంకటేష్కి ఉత్తమ కథానాయకుడిగా నంది పురస్కారం వచ్చిన చిత్రం ఏంటి? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అదనమాట సంగతి. ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన భువన చంద్ర. ఏమైంది మన వివి శ్రోతలందరికీ? ఎందుకంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? చాలా సింపుల్ ప్రశ్న అడిగాను, అందుకనే చెప్తాను. ప్రశ్న జాగ్రత్తగా వినాలి, చిన్న మెలిక ఉంటుంది ప్రశ్నలోని అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే అడుగుతానన్నమాట. మరి ప్రశ్న ఏంటంటే, షో టైంలో వచ్చింది రెండవ ప్రశ్న. హీరో వెంకటేష్కి ఉత్తమ కథానాయకుడిగా నంది పురస్కారం వచ్చిన చిత్రం ఏది అని అడిగాను. ఏంటండి, ఎంతమంది స్వర్ణకమలం అని రాశారు. స్వర్ణకమలానికి కూడా వచ్చింది, జ్యూరీ వచ్చింది, కానీ అది మొదటి చిత్రం కాదు కదా. మరి మొదటి చిత్రానికి చాలా తక్కువ మంది మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. ముందు వాళ్ళ పేర్లు చెప్పేస్తాను. పానుగంటి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాన్ నుండి, బలరామ్ సరోజా బోయిన్పల్లి నుండి, ప్రతాప్ గారు వైజాగ్ నుంచి, ఇక హనుమంతరావు చందనగర్ నుండి, శరత్ శర్మ గారు హనుమకొండ నుండి మనకి సరైన సమాధానం పంపించారు. సరైన

సమాధానం ఏంటంటే, ముందు వారికి తొలి చిత్రమైన కలియుగ పాండవులకి 1986లో విడుదలైంది. ఆ చిత్రానికి స్పెషల్ జ్యూరీ వచ్చింది. కానీ ఉత్తమ కథానాయకుడిగా హీరో వెంకటేష్ గారికి నంది పురస్కారం వచ్చింది. ప్రేమ సినిమాకి, ప్రేమ సినిమాకి ఆయనకి వచ్చిందనమాట. అతనికి 7 నంది పురస్కారాలు వచ్చాయి. 5 ఉత్తమ నటుడిగా, ఒక స్పెషల్ డెబ్యూ అంటే మొదటిసారి యాక్ట్ చేసిన యాక్టర్ డెబ్యూ యాక్టర్కి, ఇంకొకటి స్వర్ణకమలం చిత్రానికి స్పెషల్ ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారం వచ్చిందనమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. మరి ఇలాగ మీరు తప్పులు పంపిస్తే ఎట్లాగ? నేనేమో మీ అందరి పేర్లు చదువుదామని ఆశగా ఉన్నాను. షో టైం కార్యక్రమం వింటున్నారు. తర్వాత ప్రశ్నకు నాకు తెలిసి మీరు అందరూ 100% కరెక్ట్ అయిన సమాధానం పంపిస్తారు. స్టూడియో క్లాక్ల సమయం 1:36 దాటి 47 సెకండ్లు. షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో వచ్చేస్తుంది మూడో ప్రశ్న. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత షట్లర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత షట్లర్ ఆ క్రీడాకారిణి ఎవరు? మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలను

0: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:44 దాటి 10 సెకండ్లు. నాకు తెలుసు మీరందరూ కరెక్ట్గా సమాధానం చెప్తారని. 100 మెసేజెస్ వచ్చాయి, సెంచరీ కొట్టేశారు వివిధ భారతి శ్రోతలందరూ. ముందుగా మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్, 100 మెసేజ్లు వా. మరి షో టైంలో అడిగాను నేను 3వ ప్రశ్న, 2 ఒలింపిక్ పథకాలు సాధించిన భారత షెట్లర్ ఎవరు అని. ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ పద్మభూషణ్ పివి సింధు గారు, మన తెలుగు తేజం. స్టార్ షెట్లర్గా నిన్ననే జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ని చేజిక్కించుకొని విజేతగా నిలిచారు. 2 సార్లు ఒలింపిక్ పథకాలు సాధించారు, 2016 రియో గేమ్స్లో, 2020 టోక్యో గేమ్స్లోనమాట. విమెన్ సింగిల్స్లో ఆవిడ ఒలింపిక్ పథకాలను సాధించారు. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఎంతమంది సరైన సమాధానం పంపించారో, కానీ నాకు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కస్తూరి రాముడు చౌటుపల్ నుండి, మానస తిలక్ నగర్ నుండి, మంగ భాస్కర్ గారు హైదరాబాద్ నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, సుప్రియ ఇందిరా లక్ష్మీనగర్ నుండి, రంగ హైదరాబాద్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజ్ గారు పేడ నుండి, ప్రేమలత కళావతి అర్మూర్ నుండి, రాధా అర్మూరు నుండి, చిలకనారాయణ అనసూయ నిజామాబాద్ నుండి, రాధమ్మ ముఖేష్ మజిరా చిన్నంపల్లి నుండి, శ్రీనివాస్ రెడ్డి ప్రొదుటూరు నుండి, దస్తగిరి సంధ్య కడప, గణేష్ వేదవతి నిజాంపేట నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, ప్రతాప్ వైజాగ్, నరేష్ రోజా మహబూబ్ నగర్, రాజేశం సరోజా కొత్తగూడెం జిల్లా నుండి. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. షో టైంలో చివరి ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: వింటున్నారు. మరి షో టైంలో చివరి ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇది మనం ఎప్పుడు అడిగేలాంటి ఒక జనరల్ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మీరు రోజు 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే శక్తిశీలి కార్యక్రమం వింటూ ఉంటారు కదా. ప్రశ్న దానికి సంబంధించింది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన శక్తిశీలి ఎవరు? సాధారణంగా మనందరికీ అమ్మ తొలిగురు కాబట్టి అమ్మనే మనం మొదటి శక్తిశీలిగా పరిగణించాలి.

నిస్తాం. అయితే అలాగ కాదు, అమ్మ కాకుండా మీ జీవితంలో మీరు విన్న వాటిలో లేదా చదివిన వాటిలో చూసిన వాటిలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు, వారెవరో 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. స్టూడియో క్లాక్ల సమయం 1:51 దాటి 45 సెకండ్లు. షో టైంలో చివరి ప్రశ్నగా నేను అడిగాను, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన శక్తిశీలి ఎవరు అంటే అమ్మ కాకుండా. చాలామంది మంచి రెస్పాన్స్ తో సందేశాలు పంపించారు. ఎవరెవరు ఏం రాశారో చూద్దాం. మదర్ తెరిసి గారు అంటున్నారు, మదర్ తెరిసి గారు నాకు ఇష్టమైన శక్తిశీలి అంటున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య. అలాగే మదర్ తెరిసి గారు అంటున్నారు, అప్పలరాజు గారు పెడన్ నుండి. మా స్కూల్ టీచర్ నాకు ఇష్టమైన, నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అంటున్నారు, మూసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుండి నరేష్ రోజా. ఇక సుధారాణి గారు హనుమకొండ నుండి రాస్తున్నారు, రాణి రుద్రమ్మదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. మేము హనుమకొండలో ఉంటాం, మా వరంగల్కి చెందిన మనిషి కాబట్టి రాణి రుద్రమ్మదేవి గారు ఇష్టం అంటున్నారు. మరి హైదరాబాద్ నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు మురహరి యశోద, మా భార్య నా ధర్మపత్ని నాకు శక్తిశీలి అంటున్నారు. ఇక హంపాపురం విలేజ్ చిరంజీవి నాగభూషణ రాస్తున్నారు, వివిధ భారతిలో ఎందరో శక్తిశీలి గురించి చెప్తూ ఉంటారు, వారందరూ కూడా మాకు ఎంతో ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇక వివిధ భారతియే మాకు ఎన్నో రకాలైన శక్తిశీలిని పరిచయం చేస్తుంది అంటున్నారు. పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు వారి స్నేహ బృందం అందరూ నా అభివృద్ధికి కారణం, నా శక్తిశీలి నా శ్రీమతి గారు అంటున్నారు. సరోజ కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి, ఎప్పుడు వినలేదు మేడం మేము కానీ అమ్మ మాటలు వింటూ ఉంటాం, అమ్మే మా శక్తిశీలి అంటున్నారు. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు, రాణి లక్ష్మీబాయ్ ముందుండి నడిపించారండి, ఆవిడ నిజమైన శక్తిశీలి నాకు ఇన్స్పైరింగ్ అంటున్నారు. అర్మూర్ నుండి రాధ గారు రాశారు. ఇక కల్పన చావ్లా వారే నాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి. ఇంకా ఎవరు రాశారంటే మదర్ తెరీసా నాకు ఇష్టమైన శక్తిశీలి అంటున్నారు. చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి, టీచర్ అయి ఉండి చాలా కష్టాలు పడుతూ నాకు ఇన్స్పైర్ ఎవరైనా చేశారంటే ఆవిడ ఎవరంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమె నాకు ప్రత్యేక శక్తిశీలి అంటున్నారు. మధుకర్ నందిపేట నిజామాబాద్ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి రాస్తున్నారు, శక్తిశీలిలో చెప్పే అన్ని ప్రసారం చేసే అందరి స్త్రీ శక్తి గురించి బాగుంటాయండి, మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారంటున్నారు. చాలా ధన్యవాదాలండి. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుండి రాశారు. ఇక ఝాన్సీ లక్ష్మీబాయ్ మాకు నిజమైన శక్తిశీలు అనిపిస్తారంటున్నారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక నేను చదివినప్పుడు మా గురువు మేడం పాపమ్మ టీచర్ ఆవిడే నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. ప్రేమ్నాథ్ కళావతి అర్మూర్ నుండి మనకు సందేశం పంపించారు, మా అమ్మ నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. కొండ రాజేశం రాకేష్ బద్దెనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, మా వదిన గారండి మంచిగా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ నడిపించారంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మనకు సందేశం పంపించారు. ఇక భూదాన్ పోచంపల్లి ఎల్గండల్ మార్కండేయ లక్ష్మి రాస్తున్నారు, వివిధ భారతిలో మీరు రోజు చెప్పే శక్తిశీలు అందరూ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది అంటున్నారు. ఇక చాలా సంతోషం మాకు కూడా వివిధ భారతిలో ప్రసారం చేసే శక్తిశీలు కార్యక్రమం ఇష్టం అంటున్నారు. గణేష్ వేదవతి గారు మనకి నిజాంపేట్ నుండి సందేశం పంపించారు, బాలలత గారి స్పీచెస్ చాలా బాగుంటాయండి, ఆవిడ నాకు నిజమైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక రాకేష్ ఫరీద్ ఏం రాస్తున్నారంటే, స్వయం ఉపాధి మహిళలు నిర్వహించే అక్షరాస్యత కార్యక్రమాలు వారే నిజమైన శక్తిశీలు, నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి సతీష్ గారు ఏం రాస్తున్నారంటే, కల్పనా చావ్లా మేడం, కల్పనా చావ్లా నా నిజమైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇక మా అమ్మగారు ఆవిడే నా ఇన్స్పిరేషన్ అంటున్నారు, రాగి శంకర్ భీమ్గల్ నుండి. ఇక కిరణ్ బేడి అంటున్నారు హైదరాబాద్ బౌరంపేట నుండి, సంతోష్ సుప్రియ. ఇక మనకి ఒక సందేశం రాశారు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గారు, శక్తిశీల్లో చందనా సిన్హా అనే ఆర్పిఎఫ్ నాకు కార్యక్రమం విన్నాను మేడం, అది చాలా నచ్చింది. రైల్వే శాఖలో అద్భుతంగా వారు చేస్తున్న పనిని వివరించారు. ఇలాంటి ఎన్నో శక్తిశీల కార్యక్రమాలు ప్రసారం చేయండి అంటున్నారు, చాలా సంతోషం అండి. ఇక కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి రాస్తున్నారు, ఇందిరాగాంధీ అంటే మాకు చాలా ఇష్టం, ఆవిడ మాకు చాలా ఇన్స్పైరింగ్ అంటున్నారు, చాలా సంతోషం. ఇక మనకి నందిపేట నుండి వెంకటేష్ రాస్తున్నారు, శక్తిశీలు కార్యక్రమంలో ప్రసారమయ్యే అందరి శక్తిశీలు మాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. మరి జైనుద్దీన్ గారు ఏమంటున్నారంటే, నా భార్య మా శ్రీమతి మాత్రమే నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు, చాలా సంతోషం అండి. ఇక నార్కెట్పల్లి నుండి నిమ్మాని గ్రామం నుండి రాస్తున్నారు, మా హేమలత మేడం గారే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అండి, నాకు ముందు నడిపిస్తారు, నా సక్సెస్ ముందు వెనుక ఆవిడే ఉంటారంటున్నారు. మా అమ్మే నా శక్తిశీలు అంటున్నారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి నుండి, చాలా సంతోషం. మరి క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రాస్తున్నారు, రాణి లక్ష్మీబాయ్ అంటున్నారు, నైటింగేల్ నాకు సరైన ఇన్స్పిరేషన్ అంటున్నారు, అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి. లాస్ట్ మెసేజ్ మనకు వచ్చింది,

అక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ రాస్తున్నారు, నా భార్య నాకు నిజమైన శక్తిశీలు అంటున్నారు. ఎంతో ఎంతో ఇన్స్పైరింగ్గా రాశారు మీరందరూ. మీ అనుభవాల్ని మీకు ఎవరు మీకు ఇన్స్పైరింగో మాకు రాసి పంపించారు. చివరిగా రాస్తున్నారు ఉట్కూరు నుండి, నారాయణపేట జిల్లా నుండి, మా చెల్లెలు నిజమైన శక్తిశీలు అంటున్నారు. డి అరుణ మోహన్ రాస్తున్నారు. ఇది ఇవాళ శక్తిశీలి, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఈరోజు షో టైంలో క్షమించాలి, శక్తిశీలి గురించిన ప్రశ్న అన్నమాట ఇది. ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. ఇలాగే రోజు మీ పేర్లు చదివినా చదవకపోయినా పార్టిసిపేట్ చేయండి, మీ ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు పంపిస్తూనే ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 53 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎవరు ఈ తుఫాన్? ఏంటియా ప్రభంజనం? శక్తిశీల్లో ఇదెందుకు వినిపించింది పద్మిని అనుకుంటున్నారా? చెప్తాను. చెక్కు చెదరని సంకల్పం, ఆత్మవిశ్వాసంతో, రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగి తన రాకెట్తో ప్రభంజనం సృష్టించి జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా బ్యాడ్మింటన్ చరిత్ర తిరగరాసింది మన పివి సింధు. పద్మభూషణ్, పూసర్ల వెంకట సింధు వారే ఈనాటి మన శక్తిశీలి. మరి సింధు గారి గురించి, వారి విజయ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కిరి చిత్రానికి కునాల్ గాంజావాల పాడిన పాట వినారు. రచన కందికొండ, సంగీతం మణిశర్మ. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:22 దాటి 30 సెకండ్లు.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ ప్రభంజనం గురించి మాట్లాడుకుంటున్నాం. గెలుపోటములు ఏ క్రీడలోనైనా అతి సహజం. ఓటమి ఎప్పుడూ ముగింపు కాదు, అది విజయం అందుకోవడానికి మరొక అవకాశం అంటూ మరొకసారి నిరూపించారు మన పద్మభూషణ్ పూసర్ల వెంకట సింధు. వెనుకడుగు వేయని శక్తిశీలి ఆవిడ. చేతిలో రాకెట్, మొహం పైన ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో కోట్లో దిగితే ఆమె ఆటకి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. 2 సార్లు ఒలింపిక్స్ పథకాలు అందుకున్న భారత క్రీడాకారిణి పివి సింధు. ఇందాకలు మనం మన షో టైంలో చెప్పుకున్నాం కదా, 2016 సంవత్సరం రియో ఒలింపిక్స్లో, 2020వ సంవత్సరం టోక్యో ఒలింపిక్స్లో పథకాలు అందుకున్నారు. అవే కాదు, అర్జున అవార్డ్, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, ఇలా ఎన్నో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు పివి సింధు. మరి వారి ఇన్స్పైరింగ్ జర్నీ, వారి ఆట ప్రయాణం ఎలా సాగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కౌసల్య కృష్ణమూర్తి చిత్రానికి స్వర కీర్తన్ మనీష్ ఐరబత్తిని ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పద్మభూషణ్ పివి సింధు విజయ పరంపర విషయాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 2:28 దాటి 20 సెకండ్లు. మరి పివి సింధు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన హైదరాబాద్ ముద్దుబిట్ట, తెలంగాణ ఆడపడుచు, స్పోర్ట్స్ ఫ్యామిలీ, క్రీడా కుటుంబంలో పుట్టిన సింధు తల్లిదండ్రులు వాలీబాల్ క్రీడాకారులు. అయినా సరే సింధు వాలీబాల్ ఆడే ఆటని ఎంచుకోలేదు. బ్యాడ్మింటన్ ఆడతానంటూ బరిలోకి దిగింది. దిగ్గజ ఆటగాడు పుల్లెలు గోపీచంద్ అకాడమీలో గోపీచంద్ కోచ్గా ఎన్నో విజయాలు అందుకున్నారు పివి సింధు. గంటల తరబడి సాధన, ఒక్క షాట్ సరిగా రాలేదనుకోండి అస్సలు ఊరుకునేవారు కాదుట సింధు. వందల సార్లు ప్రయత్నించి పర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు నేర్చుకోకుండా ఆపేవారు కాదుట సింధు. అందుకే కదా అంత గొప్ప క్రీడాకారిణిగా మెరిశారు. ఈనాటికి మెరుస్తున్నారు ప్రపంచంలో ఒక గొప్ప భారత షట్లర్గా. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం పివి సింధు గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ పరంపర, ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 2:34 దాటి 42 సెకండ్లు. కొన్ని రోజులు సింధు బ్యాడ్మింటన్ ఆట నుండి విరామం తీసుకున్నారు. గాయాలు, వరుస పరాజయాలు ఆవిడ్ని పలకరించాయి. ఇక సింధు పూర్వ వైభవం అయిపోయింది అనుకున్నారందరూ. టైటిల్ గెలవడం చాలా కష్టమనుకున్నారు. మరి సింధు ఊరుకుంటారా? పడి లేచిన కిరటంలా 2026 జపాన్ ఓపెన్లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు సింధు. జపాన్ గడ్డపై అత్యంత బలమైన ప్రత్యర్థి అకానే యమగాచిపై విజయం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పారు పివి సింధు. వాహ్ సింధు, వాట్ అ గేమ్ అంటూ ఎందరూ ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టేశారు. ఇక ఆవిడ అభిమానులైతే మురిసిపోయారు సింధు ఆటని చూసి.

భాగ్మతి చిత్రానికి శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీజో, సంగీతం ఎస్ఎస్ థమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కేజీఎఫ్ 2 చిత్రానికి కృష్ణ పృథ్వీచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసు, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు పద్మభూషణ్, పివి సింధు విజయ పరంపర, ఈ విషయాలు జపాన్ ఓపెన్ గెలిచాక ఆవిడ విజయ పరంపర గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జపాన్ ఓపెన్ విజయం తర్వాత మన దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలా ప్రశంసించారు సింధుని. She is India's pride and one of our most outstanding Olympians. Ante Sindhu mana desaniki garva karanam, mana atyuttama Olympians lo okaru antu ento goppaga abhinandincharu Narendra Modi garu. Oka desam tana champion ki, tana kreeda karaniki chese gaurava satkaram laga anta apyayanga abhinandincharu Modi garu. Ame vijayam desamlo endariko ఎందరో క్రీడాకారులకి స్ఫూర్తి అంటూ కొనియాడారు మన దేశ ప్రధాని. ఎంత గొప్ప విషయం కదా. మరి ఒక ప్రధానమంత్రి స్వయంగా జపాన్ ఓపెన్ గెలిచాక ఆవిడ్ని ప్రశంసించడం అంటే సూపర్ అనే చెప్పాలి.

వకీల్ సాబ్ చిత్రానికి ఎస్ఎస్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పివి సింధు విజయ పరంపర గురించి మాట్లాడుకుంటున్నాం. విజయ తిలకల్లా మెరిశారు పద్మభూషణ్ పివి సింధు. తన అభిమానులకి, యువతకి ఒక మాట చెప్తున్నారు, మన ఆత్మవిశ్వాసాన్ని మనం ఓడించకూడదు. పడిపోవడం పరాజయం కాదు, పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేవడానికి ప్రయత్నించకపోవడమే పెద్ద పరాజయం అంటున్నారు ఈ శక్తిశీలి. నిజమే కదా, పడిపోయామని పక్కకిని వెళ్ళిపోతే ఎట్లాగా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తేనే కదా విజయం మన సొంతం అవుతుంది. తను కూడా అలాగే చేసి విజయాన్ని అందుకున్నాను అని చెప్తున్నారు సింధు.

మార్ చిత్రానికి శ్రీరామచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన రెహమాన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:55 దాటి 30 సెకండ్లు. తెలంగాణ ముద్దుబిడ్డ, మన భారతమాత కిరీటంలో ఒక క్రీడారత్నంగా నిలిచారు పివి సింధు. భారత బ్యాడ్మింటన్ ధీర వనితగా, శక్తిశీలిగా, పట్టుదల కృషికి చిరునామాగా నిలిచిన మన తెలుగు తేజం, మన భారతదేశ గర్వం పద్మభూషణ్ పివి సింధు. వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

सखी सहेली।

0: ఇక చలో పార్లమెంటు ర్యాలీలో విద్యార్థులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. స్టూడెంట్స్ పై లాఠీ చార్జీలు ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ప్రధాని నివాసం దగ్గర ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే విద్యార్థులపై లాఠీ చార్జీకి వ్యతిరేకంగా పార్లమెంటులో చర్చకు పట్టుపట్టారు కాంగ్రెస్ నేతలు. స్టూడెంట్స్ పై దాడులు గురించి చర్చ జరగాల్సిందేనని నిరసన తెలిపారు. స్పీకర్ చర్చకు నిరాకరించడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అటు పార్లమెంటు వాయిదా పడిన తర్వాత స్పీకర్ ను కలిసి చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ ఎంపీలు.
1: లిఖనే లేకపోతే

శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నీలంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం.

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం.

ముందుగా వినండి. శ్రీవారు మావారు చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్లా రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తరువాతి పాట అపూర్వ సహోదరుల చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, వీరందరూ శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, నిజామాబాద్ నుంచి ఈ పాట కోరుతున్నారు.
5: Mm-hmm.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: తరువాతి పాట జీవన్ జ్యోతి చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రోతలు శ్రీరామ్, బసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హనుమండ్లు, హరీష్, అరుణ్, అజయ్, అర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీ శశాంత్ చారి, మంచోళ్ళ శ్రీనివాస్ చారి, మంచోళ్ళ సన్నీ చారి వారి కుటుంబ సభ్యులు. వినండి మీరు కోరుతున్న ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు వినండి తరువాతి పాట. ముత్యాల ముగ్గు చిత్రం నుంచి కోరిన శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాపా భూలక్ష్మి, జాపా భూమేశ్వర్, పాలిపల్లి శశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జాగ నర్సయ్య, పద్మ, మహశ్రీ, బాస నరేందర్, శ్యామల భారతి మొదలగువారు.

ఇప్పుడు వినండి తరువాతి పాట దేవుడమ్మ చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు, తిమ్మాపూర్ గ్రామం నుంచి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ మొదలైన వారు.

తరువాతి పాట మంచి చెడు చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు. వీరు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి అడుగుతున్నారు.

సమయం 5:30. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి లలిత సంగీతం.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పథకాన్ని

0: మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: చివరిగా మీరు వింటున్న లలిత గీతం.

లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వినండి సినీ రంజని. ముందుగా మీరు వింటున్న ఈ పాట సఖీ చిత్రం నుంచి జానకి పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు మీరు వినబోతున్న పాట శ్రీమతి వెళ్ళొస్తా. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట.

0: నా హృదయం అనే ప్రేమ అండ్ కంపెనీలో ప్రేమికుడిగా జాయిన్ కాబోయే ముందు మీ డీటెయిల్స్ కొంచెం చెబుతారా?
1: ఓకే, షూర్.
0: మీ ఎత్తు
1: 6 అడుగులు,
0: వయసు
1: వరద పొంగులు,
0: భాష
1: చిలిపి పలుకులు,
0: ఇంతకు ముందు అనుభవం?
1: అబ్బే అస్సలు లేదండి, మేమే దొట్టు.
0: హార్ట్ షేప్.

0: మీరు మొక్కే దేవుళ్ళు.
1: మీ అమ్మ నాన్నలండి.
0: అదేలా
1: ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్

సర్వం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुनीश शर्मा। संसद के दोनों सदनों की कार्यवाही नीट पेपर लीक मामले सहित कई मुद्दों पर विपक्ष के विरोध के बाद दिन भर के लिए स्थगित कर दी गई। लोकसभा अध्यक्ष ओम बिरला ने सुबह 11 बजे प्रश्नकाल शुरू करने की कोशिश की तो विपक्षी सदस्यों ने नीट पेपर लीक का मुद्दा उठाया। हंगामा जारी रहने पर पीठासीन अधिकारी ने लोकसभा की कार्यवाही कल सुबह 11 बजे तक के लिए स्थगित कर दी। उधर राज्यसभा में उपसभापति हरिवंश ने सदन के कामकाज को आगे बढ़ाने की कोशिश की, लेकिन विपक्ष के सदस्यों ने विरोध जारी रखा। हंगामे के बीच राज्यसभा की कार्यवाही कल सुबह 11 बजे तक के लिए स्थगित कर दी गई। प्रधानमंत्री नरेंद्र मोदी ने देश में भविष्य में परीक्षाओं में पेपर लीक रोकने के लिए सभी संबंधित पक्षों से मिलकर प्रयास करने का आह्वान किया है। आज संसद भवन में राष्ट्रीय जनतांत्रिक गठबंधन एनडीए संसदीय दल की साप्ताहिक रणनीतिक बैठक के बाद संसदीय कार्य मंत्री किरण रिजिजू ने यह जानकारी दी। उन्होंने बताया कि श्री मोदी ने परीक्षा पेपर लीक मामले में शामिल लोगों के खिलाफ सख्त कार्रवाई करने और देश के युवाओं के हितों की रक्षा करने के सरकार के संकल्प को दोहराया। वैश्विक चुनौतियों और भू राजनैतिक उथल पुथल के बावजूद भारत का वस्त्र और परिधान निर्यात 2025-26 में 3,25,000 करोड़ रुपए से अधिक रहा, जिसमें 1.8% की वृद्धि दर्ज की गई। लोकसभा में एक प्रश्न के लिखित उत्तर में केंद्रीय वस्त्र मंत्री गिरिराज सिंह ने कहा कि सरकार ने वस्त्र और परिधान क्षेत्र की वैश्विक प्रतिस्पर्धात्मकता और निर्यात को मजबूत करने के लिए कई योजनाएं लागू की हैं। मध्य प्रदेश विधानसभा ने आज समान नागरिक संहिता यूसीसी विधेयक पास कर दिया। अब यह विधेयक राज्यपाल की मंजूरी के लिए भेजा जाएगा और मंजूरी मिलते ही मध्य प्रदेश में यूसीसी लागू हो जाएगा। यूसीसी के मुख्य प्रावधानों के अनुसार प्रदेश में एक से अधिक विवाह अब मान्य नहीं होगा, तलाक की प्रक्रिया कानूनी होगी तथा महिला और पुरुष को समान उत्तराधिकार का अधिकार मिलेगा। दिल्ली उच्च न्यायालय ने सामाजिक कार्यकर्ता सोनम वांगचुक को सफदरजंग अस्पताल से गुरुग्राम के मेदांता अस्पताल में तत्काल स्थानांतरित करने का आदेश दे दिया है। मुख्य न्यायाधीश डी के उपाध्याय और न्यायमूर्ति तेजस कारिया की पीठ ने वांगचुक की पत्नी गीतांजलि आंगमो द्वारा दायर एक याचिका पर सुनवाई करते हुए यह आदेश पारित किया है। गीतांजलि ने रविवार को उच्च न्यायालय के उस आदेश को चुनौती दी थी जिसमें न्यायालय ने सरकारी अस्पताल में चल रहे उनके इलाज में हस्तक्षेप से इनकार कर दिया था। राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा है कि भारत और उत्तरी मैसेडोनिया ने साझा लोकतांत्रिक मूल्यों और आपसी सम्मान पर आधारित अपने गहरे और दोस्ताना रिश्तों को फिर से मजबूत किया है। स्कोपिये में राष्ट्रपति गोडाना सिल्जानोवस्का दावकोवा के साथ बातचीत के बाद राष्ट्रपति ने कहा कि दोनों ही देश व्यापार और निवेश को बढ़ावा देने पर सहमत हुए हैं।
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है। हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए। हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा। हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं।
0: संयुक्त अवामी एक्शन कमेटी JAAC ने आज कहा कि पाकिस्तान के कब्जे वाले जम्मू और कश्मीर POJK में बंद और चक्का जाम जारी है। सोशल मीडिया पर JAAC ने 23 जुलाई को महत्वपूर्ण दिन बतलाते हुए लोगों से आंदोलन के दौरान मारे गए लोगों के लिए न्याय और अपनी मांगे मनवाने के लिए विरोध प्रदर्शन में शामिल होने का आह्वान किया। इससे पहले संयुक्त राष्ट्र मानवाधिकार एजेंसी ने POJK में अशांति पर चिंता व्यक्त करते हुए प्रदर्शनकारियों की मौत की जांच की मांग की थी। चीन ओपन बैडमिंटन प्रतियोगिता में पुरुष सिंगल्स में भारत के HS प्रणॉय को मलेशिया के लियोन जून हाउ से हार का सामना करना पड़ा है। महिला सिंगल्स में देविका सिहाग को थाईलैंड की बुसानन ओंगबा मरुंगफान ने हराया। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय निशित कुमार। Both houses of parliament were adjourned for the day following repeated disruptions by opposition members over several issues, including the alleged NEET paper leak on the second consecutive day. The Lok Sabha and the Raj Sabha each witnessed three adjournments due to opposition's uproar. When both the houses reassembled at 2 p.m. after the second adjournment, opposition members resumed their protests over the NEET issue. Amid the continued uproar, the chairs adjourned both Lok Sabha and the Raj Sabha for the day. Prime Minister Narendra Modi has called for coordinated efforts by all stakeholders to prevent paper leaks in future examinations across the country. Mr. Modi reiterated the government's commitment to ensuring strict action against those involved in recent NEET examination paper leaks and safeguarding the interests of the country's youth. The Prime Minister said this while addressing the National Democratic Alliance Parliamentary Party meeting, also known as Mangal Milan, at Parliament House Complex today. Talking to media, Parliamentary Affairs Minister Kiran Rijiju said during the meeting, Prime Minister Modi stressed that those responsible should face the strictest possible punishment.
3: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया।
4: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
3: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है।
2: Union Health Minister J.P. Nadda today visited Dr. Ram Manohar Lohia Hospital in New Delhi and held a meeting with the doctors at the hospital. He also reviewed the condition of those injured during yesterday's protest in the national capital over the alleged exam paper leak of NEET UG 2026. Mr. Nadda also visited Lady Harding Medical College and Hospital and met the injured protesters who were admitted there. The Delhi High Court has ordered immediate shifting of activist Sonam Wangchuk from Safdarjung Hospital in the national capital to Medanta Hospital in Gurugram. The court passed the order while hearing a plea filed by Wangchuk's wife Geetanjali Angmo. The National Hydroelectric Power Corporation Limited, NHPC, has said that a detailed investigation will be undertaken to ascertain the cause of the tunnel collapse at the NHPC T-Star Stage 6 hydroelectric project at Samardang in Namche district in Sikkim yesterday. In a statement, NHPC informed that 11 casualties have been reported so far and several others are trapped inside the tunnel. The rescue operation is underway. Prime Minister Narendra Modi spoke to Sikkim Chief Minister Prem Singh Tamangole and assured all assistance. President and Vice President have expressed grief over the loss of lives in Sikkim. India and North Macedonia have agreed to enhance trade and investment while expanding cooperation in key sectors including information technology, agriculture, food processing, pharmaceuticals, textiles, biotechnology, tourism, hospitality and filmmaking. Addressing the media in Skopje, after talks with her North Macedonian counterpart, President Draupadi Murmu said both countries have reaffirmed the deep and friendly ties based on shared democratic values and mutual respect. President Murmu expressed confidence that her landmark visit, the first ever by an Indian president to North Macedonia, will further strengthen the multifaceted partnership between the two countries. From North Macedonia, she will travel to Romania after concluding her visit. The Madhya Pradesh Assembly passed the Uniform Civil Code Bill on the second day of its monsoon session today amid protests by the opposition. The bill will now be sent to the governor for assent. Once approved, the Uniform Civil Code will come into force in the state. Tribal communities have been kept outside the purview of the law. India Today summoned the Russian Chargé d'Affaires Vladimir Ladanov following the attack on the commercial vessel MV Golden Leo on Sunday. The Ministry of External Affairs said that such attacks undermine the safety, security and stability of the international maritime commerce. In China Open Badminton, India's HS Pranoy's campaign ended in the opening round after losing to Malaysia's Leong Jun Hao in Guangzhou today. Lakshya Sen and Ayush Shetty are the other Indian entries in the men's singles draw. Devika Sehwag lost to Thai player Busanan Ongbam Rungnaphan in the women's singles draw. The benchmark domestic equity indices ended in the negative zone today. The Sensex declined 238 points to close at 77,470. The Nifty lost 51 points to settle at 24,188. And that is the end of this news bulletin.
5: Akashvani. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకగృహమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఎల్నినో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికలతో సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. ఇందిరమ్ హౌసింగ్ స్కీమ్లో ఫీజుల వసూళ్ల ద్వారా హైదరాబాద్లోని పేద మధ్యతరగతి పౌరులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. వార్తల వివరంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించి అనంతరం అధికారులతో అన్ని స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షిస్తారు. కొడంగల్లో రాత్రి బస చేసిన అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్లే ముందు రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఏలతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎల్నినో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చురుకైన వ్యూహాలను రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రణాళిక శాఖ నిర్వహించిన సెమినార్లో మంత్రి మహమ్మద్ అజరుద్దీన్తో కలిసి ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వాతావరణ మార్పుల ప్రభావంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో సంభవించే విద్యుత్ డిమాండ్ల సప్లైల మధ్య ఆర్థిక భారాన్ని తగ్గించి గ్రిడ్ను స్థిరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నీటి వినియోగం గల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ స్మార్ట్ ఇంధన నిర్వహణను అమలు చేస్తూ పగటిపూట సౌర విద్యుత్తుకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఈ చర్యలపై అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా ఈ ఏడాది తెలంగాణ, ఇతర దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వర్షపాత లోటు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హన్మకొండలో అత్యవసర ప్రణాళికలను సమీక్షిస్తూ రాబోయే తాగునీటి, వ్యవసాయానికి సాగునీటి సంక్షోభాలను తగ్గించడానికి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పరిస్థితులను పర్యవేక్షించి క్యాబినెట్కు వివరణాత్మక నివేదికను సమర్పించేందుకు విద్యాశాఖ కార్యదర్శి దేవసేనతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి వరంగల్ ప్రత్యేక అధికారులుగా నియమించారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తూ అవసరమైన సహాయం కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తామని మంత్రి ధృవీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. ములకపల్లిలో మరో 10,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
6: రాజకీయాలు పక్కన పెట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తేనే ప్రజలు గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతో మీ కావలసినటువంటి సాగునీటితో పాటు, విద్యుత్ శక్తితో పాటు, రహదారులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. అందుకని గిరిజన ప్రాంతంలో ఈనాడు ఇప్పుడు మాట్లాడే యువకులందరూ ఎంతో కొంత చదువుకొని వాళ్ళు మేము ఏ రకంగా బతకాలి, మా జాతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, మన ప్రాంతానికి ఇంకా ఏ అవసరం ఉన్నాయో అడిగే హక్కుని అవకాశాన్ని కల్పించాం.
5: కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పల్లిలో జరిగిన రైతు సదస్సులో పిడుగుపాటు బాధితుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోని నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో రైతు బంధు వంటి కార్యక్రమాలతో ప్రస్తుత పరిస్థితిని పోల్చారు. కాంగ్రెస్ పార్టీ అసూయతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సహజ కరువును కాకుండా ప్రభుత్వ అసమర్థతను ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తుందని ఆయన ఆరోపించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ యాక్ట్ కింద పన్నుల పెంపు, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఫీజుల వసూలు ద్వారా హైదరాబాద్లోని పేద మధ్యతరగతి పౌరులపై ఆర్థిక భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. 5% వరకు వార్షిక పన్నుల పెంపు, ప్రతిపాదిత ప్రత్యేక నీటి, మురుగునీటి పన్నులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని ప్లాట్లు మాత్రమే ఇస్తామని చెబుతూ లక్షలాది దరఖాస్తులదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తూ ఇప్పటికే నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సమ్మక్క బ్యారేజ్ వద్ద గోదావరి నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. సకాలంలో ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగా వరంగల్ చుట్టుపక్కల జిల్లాలోని 3.17 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని, ఇది ఎల్నినో ప్రభావం కాదని, మానవ తప్పిదమని ఆయన ఆరోపించారు. 22 జలాశయాలను నింపడానికి 10 పంపులన్నింటినీ తక్షణమే నడిపించాలని డిమాండ్ చేస్తూ సాగునీటి సరఫరాను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2020 కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమె ప్రజాస్వామ్య నిరసన చేపట్టిన తర్వాత గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులను దాఖలు చేసింది. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పర్యటించిన మంత్రి విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్వెల్ తవ్వకాలకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం 10 లక్షలతో నిర్మించిన నూతన కిచెన్ షెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు కుంటాల మండలంలోని అభిగ్రామ్ గ్రామంలో కలెక్టర్ ప్రవహించారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరుబావి మంజూరు చేస్తామన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు పామ్ పండ్లు అత్యంత ఉపయోగకరమని, ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పామ్ పండ్ నిర్మించుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగం గ్రామంలో ధర్మారెడ్డిపల్లి కాల్వలోకి సాగునీటిని విడుదల చేశారు. రౌతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సకాలంలో నీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని, విజయవంతమైన పంట సాగు కోసం వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా రైతులను ప్రోత్సహిస్తోందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బాల్కంపేట ఎల్లమ్మ ఆలయ కళ్యాణోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక్ అలా, ఆలయ అధికారులు భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ సరఫరా, క్యూ నిర్వహణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి డిజిటల్ సృష్టికర్తలకు సాధికారత కల్పించి దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పైలట్ దశను మై వేవ్స్ వేదికపై ప్రారంభించింది. ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో తమ జిల్లా సంస్కృతి, వారసత్వం, చరిత్రను తెలియజేసే లఘు వీడియోలను సమర్పించమని ఔత్సాహిక డిజిటల్ సృష్టికర్తలను ఆహ్వానిస్తోంది. యూట్యూబ్, మెటా, స్థానిక పరిపాలన యంత్రాల సమయంతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కార్యక్రమం జిల్లా, రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో 5 లక్షల వరకు నగదు బోధులను అందించనుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో యాసంగి మొక్కజొన్న సేకరణ సమయంలో తప్పుడు బ్యాంకు ఖాతా వివరాల కారణంగా ఆలస్యమైన 56 లక్షల రూపాయలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు ఈ వారం జమ చేయనున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రమౌళి ప్రకటించారు. ఎస్ఏఆర్ నమోదు ప్రక్రియ వేగంతం సాగుతోందని, ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఎల్నిలో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికలతో సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెఏ తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
7: ఎంతాం ప్రవాచిక నిధి జాహ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా భావి పరీక్షాసు ప్రశ్నపత్ర గోప్యతా భంగం నివారయితుం సమన్విత ప్రయాసానాం కృతే ఆహ్వానం విహితం. నీట్ ప్రశ్నపత్ర ప్రకటన దోషిణాం విరుద్ధం కఠోర కార్యాచరణాయ ప్రశాసనస్య దృఢ సంకల్పః పునరావర్తితః. విపక్షస్య విరోధ కారణాత్ సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణం अद्य स्थगितम्. सिक्किमस्य नामची मंडले निर्माणाधीनस्य सुरंगस्य निपातेन एकादश जनाः मृताः, बहवः संप्रति अन्तः निरुद्धाः सन्ति. आपतोद्धार कार्यं द्रुतगत्या प्रवर्तते. भारत उत्तर मैसोडेनिया देशौ व्यापार विस्ताराय तथा प्रमुख क्षेत्रेषु सहयोगं दृढीकर्तुं सहमतौ अभवताम्. राष्ट्रपतिना द्रौपदी मुर्मुः इत्यनया स्कोपिये नगरे समकक्षैः सह द्विपक्षीय वार्ता च विहिता. अपि च वाणिज्यिक पोतं प्रति संजातेन प्रहारेण चतुर्णां भारतीय नागरिकाणां निधनस्य प्रकरणे भारतेन रूस देशस्य राजदूतः आहूतः. अथ वार्ताः विशदीकृत्य. संसद भवनस्य जीएमसी बालयोगी प्रेक्षागृहे अद्य मंगल मिलन इत्याख्यः एनडीए संसदीय दलस्य उपवेशनम् आयोजितम्. अस्मिन् उपवेशने गठबंधन सहयोगिभिः भारतस्य सुदीर्घकालं यावत् सेवारत निर्वाचित प्रधानमन्त्रित्वस्य पदालंकरणाय प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अभिनन्दन प्रस्तावः पारितः. वार्ताहरैः सह सम्भाषमाणः संसदीय कार्यमन्त्री किरेन रिजिजुः प्रत्यपादयत् यत् उपवेशनावधौ प्रधानमन्त्रिणा मोदिना भविष्ये देशे सर्वासां परीक्षाणां प्रश्नपत्र प्रकटनरोधाय रोधनाय सर्वैः हितधारकैः सह समन्वित प्रयासानां समाह्वानं व्यधायि. सः प्रावोचत् यत् प्रश्नपत्र गोप्यता भंग प्रकरणेषु लिप्तानां जनानाम् उपरि दृढ कार्याचरणं सहैव देशस्य यूनां हितरक्षणाय सर्वकारस्य प्रतिबद्धता प्रधानमन्त्रिणा पुनरावर्तिता. प्रधानमन्त्रिणा न्यगद्यत यत् साम्प्रतिके नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे संलिप्ताः सर्वे अभियुक्ताः गृहीताः.
3: आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके बारे में भी प्रधानमंत्री जी ने जानकारी दिया. और प्रधानमंत्री जी ने ये भी कहा कि पेपर लीक सिर्फ एक राज्य का मामला नहीं है, सिर्फ केंद्र सरकार का मामला नहीं, दलगत राजनीति का विषय नहीं है, ये देश का विषय है. और युवाओं का भविष्य के साथ कोई खिलवाड़ नहीं होने के लिए और खिलवाड़ नहीं करने देने के लिए सख्ती से कदम भी उठाए, सजा भी दे दोषियों को और फिर फुल प्रूफ सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिल करके करें.
7: श्री रिजिजुः प्रोक्तवान् यत् प्रधानमन्त्रिणा मोदिना विभिन्न देशैः सह भारतस्य मुक्त व्यापार सन्धेः विषये अपि भाषितम्. उपवेशने प्रधानमन्त्रिणा मोदिना स्पष्टीकृतं यत् प्रत्येकेषु मुक्तव्यापारसन्धिषु भारतीयकृषकाणां हिताय सर्वोच्च प्राथमिकता प्रदीयते. संसद्भवनस्य प्रावृट् सत्रस्य कार्याचरणमद्य नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे विपक्षिसदस्यानां निरन्तर कोलाहलेन आगामी दिनं यावत् स्थगितम्. विपक्षस्य अवरोधत्वात् उभयोः सदनयोः कार्याचरणं यावत् तावत् वारत्रयम् अपवारितम्. प्रातः एकादशवादने यदा लोकसभायाः क्रियाकलापाः

0: ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినండి, ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారితో పరిచయ కార్యక్రమం.

0: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
1: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రటరీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. వారం వారం మనం మానసిక సమస్యలపైన అనేక విధమైనటువంటి చర్చలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు. డాక్టర్ గారు నమస్కారం.
2: నమస్కారం.
1: డాక్టర్ గారు, మనం ఎప్పటిలాగే మానసిక సమస్యల గురించి అర్థం చేసుకోవాలి అని అంటే, నాకు మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన చూసి ఇది మీరైతేనే సరిగా సమాధానం చేస్తారు అని అనిపించింది. ఏంటంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పాప ఆల్మోస్ట్ ఆల్ 15 సంవత్సరాల వయసు కలిగి ఉంది, కానీ బిహేవియర్ మాత్రం 7-6 ఇయర్స్ పాపలు చేసినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంది. ఇది మందబుద్ధి అని అంటూ ఉంటారు సహజంగా. మరి ఈ మందబుద్ధి అనేటువంటిది ఎట్లా, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా?
2: నేను కూడా జస్ట్ ఒక 3 నెలల కింద పండు అనే ఒక బాబుని కలిశాను. కోయిన్సిడెంటలీ ఆ అబ్బాయి కూడా 15 సంవత్సరాలే. వాళ్ళ అమ్మా నాన్న పండుని హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారనమాట. వాళ్ళ ప్రాబ్లం కూడా ఇదే. పండు 15 ఏళ్ళు వచ్చినా సరే పండు ప్రవర్తన ఆలోచనలు మాత్రం ఒక 5 క్లాస్ పిల్లాడిలాగానే ఉన్నాయన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ వాళ్ళ అన్న అక్కల కంటే కొంచెం

0: పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే, క్లాసుల్లో కూడా కష్టపడే పాస్ అవుతున్నాడు, చాలాసార్లు గ్రేస్ మార్క్స్ టీచర్స్ ఇచ్చేసి పాస్ చేసేస్తున్నారని తెలిసినా ఎప్పుడో ఒకసారి ఇంప్రూవ్మెంట్ అవుతాడులే, ఎప్పుడో ఒకసారి తెలుస్తుందిలే, ఎప్పుడో ఒకసారి అర్థం చేసుకొని ఇంకా బాగా చేసుకుంటాడులే అని వదిలేసింది. కానీ ఈ 10వ క్లాస్ ఎప్పుడైతే క్రాస్ అయిందో, కాలేజ్ ఎప్పుడైతే ఎంటర్ అవ్వాలో, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ విపరీతంగా తెలిసాయి. అందరూ దాని గురించి గమనించడం, మాటలు మాట్లాడడం, కాలేజ్లో వాడిని ఎక్కువగా ర్యాగింగ్ చేయడం, నేను కాలేజ్కి వెళ్ళను అని చెప్పడం, వాడు చేసుకోగలిగిన పనులు కూడా వాడు అంతగా వాడి ఓన్గా చేసుకోలేకపోవడం అనేది అందరూ గమనించారన్నమాట. దీంతో వాళ్ళ నాన్న ఇంకా కోపగించుకొని కొట్టి వీడెంత చెప్పినా మారట్లేదు అని చెప్పి యాక్చువల్గా అప్పుడు ఆ రోజు నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం పండు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇది కూడా ఒక చాలా టిపికల్ కేస్ మానసిక వైకల్యం. ఏదైతే మనం ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఆర్ మెంటల్ రిటార్డేషన్ అంటామో, పండు కూడా అదే ప్రాబ్లం ఉందన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే సహజంగా మనం అంగవైకల్యం అంటే మనకు కంటికి కనబడుతుంది, అయితే మానసిక వైకల్యం అనేటువంటిది కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. మీరు అన్నట్టు బాగా గమనిస్తే తప్ప వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది.
0: సో దీంట్లో కూడా చాలా గ్రేడింగ్స్ ఉంటాయన్నమాట. సో మైల్డ్ మెంటల్ రిటార్డేషన్, మోడరేట్ మెంటల్ రిటార్డేషన్, సివియర్ మెంటల్ రిటార్డేషన్ అండ్ ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ చాలా లెవెల్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మన నార్మల్ ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఒక లెవెల్లో ఉంటే, దానికంటే కొంచెం తక్కువ బిలో యావరేజ్ బార్డర్ లైన్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలా వరకు నెట్టుకొస్తూ వెళ్ళిపోతామన్నమాట. కానీ మన తెలివితేటలు ఆ వయసుకి తగ్గట్టు ఎంత ఉండాలో, దానికంటే ఎక్కువ పాయింట్లు డౌన్గా ఉంటే ఈ సివియారిటీలో ఏదో ఒక గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మైల్డ్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ కలిగిన వాళ్ళకి ఆల్మోస్ట్ క్లాస్ 6వ తరగతి 7వ తరగతి దాకా ఈజీగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మన భారతదేశంలో అయితే చాలా వరకు 10వ క్లాస్ దాకా వాళ్ళకి మార్కులు ఇచ్చేసి పాస్ చేసేస్తారు. మోడరేట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇంకా ఎక్కువ అవసరం. సో ఒక విధంగా చూస్తే మైల్డ్ మోడరేట్ సివియారిటీ కలిగిన వాళ్ళకి చాలా వరకు నెట్టుకొస్తూ ఏదో ఒక విధంగా సొసైటీలో ఏదో ఒక రోల్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ సివియర్ ప్రొఫౌండ్ గ్రేడ్స్ కలిగిన వాళ్ళకి చాలా సపోర్ట్ కావాల్సి వస్తుంది. కాన్స్టెంట్గా ఎవరో ఒకరి హెల్ప్ లేనిదే వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరన్నమాట. ఇక్కడ పండు విషయానికి వస్తే తనకి మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ ఉంది అని మనం టెస్ట్ ద్వారా తెలిసిందన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు. చిన్న విరామం. తేజ రిహాబ్.
2: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ,
1: ఇప్పుడు తేజ రిహాబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
2: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
1: తేజ రిహాబ్.
2: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
1: సెల్ 8125335376. అంటే సహజంగా మనం ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు 2 రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఫస్ట్ సొసైటీ నుంచి ఇబ్బంది ఎదుర్కొంటారు. అయితే ఈ సొసైటీ నుంచి ఇబ్బంది ఎదుర్కోవడం కాకుండా చుట్టాల నుంచి లేకపోతే పేరెంట్స్ ఏమో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇప్పుడు పేరెంట్స్ యొక్క రోల్ ఏంటి, దగ్గర బంధువుల యొక్క రోల్ ఏంటి, సొసైటీ యొక్క రోల్ ఏంటి?
0: తప్పకుండా మనం ట్రీట్మెంట్ వాళ్ళ రోల్ తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు దేనివల్ల ఇది వస్తుంది, ఆ కారణాలు అనేవి మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు, జెనెటిక్స్. అంటే మా నాన్నగారి ముక్కు నా ముఖం పైన ఉందంటే అది జీన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందన్నమాట. తరతరాలుగా ఇన్ఫర్మేషన్ అనేది మన బాడీలో ఉంటుంది. సో అందుకే మేనరిక సంబంధాల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అది కాకుండా తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తం తక్కువ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ బీపీ ఉన్నా, ఫిట్స్ వచ్చినా, ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ సోకినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా పిండం లోపల ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కాకుండా ఆగవచ్చు. డెలివరీ అయినప్పుడు కూడా ఒకవేళ మెడ చుట్టూ పేగున్నా, ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, వెంటనే ఏడకపోయినా, జాండిస్ వచ్చి ఏదైనా ఫిట్స్ వచ్చినా, అట్లాంటి టైంలో కూడా ఈ డెవలప్మెంట్ బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ డ్యామేజ్ అనేది చాలాసార్లు పర్మనెంట్గా ఉండి మానసిక వైకల్యం సృష్టించవచ్చు అన్నమాట. కొన్నిసార్లు పుట్టిన తర్వాత కూడా ఏదన్నా తలకి దెబ్బ తగిలి, ఏదన్నా ఇంజురీ అయ్యి ఫిట్స్ వచ్చి, లేదంటే సరిగ్గా పోషక పదార్థాలు అందక విటమిన్ B12, ఐరన్ డెఫిషియన్సీ ఇట్లాంటివి ఏమైనా రావడం వల్ల కూడా ఒకసారి వచ్చు. ఇదంతా నార్మల్గా ఉన్నా సరే ఫ్యామిలీలో ఒకవేళ సరిపడా స్టిములేషన్, సరిపడా ప్రేమ, అనురాగం సరిగా అందకపోవడం వల్ల కూడా ఆ డెవలప్మెంట్ అనేది కొన్నిసార్లు పూర్తిగా అవ్వదు. సో ఈ కారణాల్లో ఏ ఉన్నా సరే ఈ మందబుద్ధి అనేది కలగవచ్చు అన్నమాట. సో పండు విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. తను మేనరిక సంబంధం. పుట్టడం అప్పుడు కూడా వెంటనే ఏడవలేదు. తర్వాత 4 పిల్లలు ఉన్న ఈ కపుల్ అంతగా అటెన్షన్, అంతగా టైం ఇవ్వలేకపోవడం, తర్వాత వాడు అంత పోషక పదార్థాలు అందకపోవడం, అట్లా చాలా విషయాల వల్ల అలా డెవలప్మెంట్ అనేది ఇంకొంచెం రావచ్చు కానీ రాలేదు. సో యాక్చువల్గా మనం కొన్ని డీటెయిల్డ్గా హిస్టరీ తెలియడం వల్ల మనకు ఏంటి కారణాలను తెలుసుకొని, ఈ కారణాల్లో ఏది మనం కరెక్ట్ చేయవచ్చు అని తెలుసుకొని, ఈ బ్లడ్ టెస్టులు చేయడంతో B12 రక్తం తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది అని తెలిసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పారు, ఈ సిరప్లు, ఈ టాబ్లెట్స్ కొంచెం పనిచేసాయి, మీరు చెప్పింది మాకు అర్థమైంది, కానీ పూర్తిగా పండు ఇప్పుడు కూడా 15 ఏళ్ళ అబ్బాయిలాగా ఇంకా ఎందుకు లేడు అని అడగడం మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ పేరెంట్స్ రోల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ఇబ్బంది పడుతున్న అబ్బాయిని మనం ఇంకా ప్రెజర్ ఇస్తూ పోతుంటే వాడు ఇంకా, వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇంకా తగ్గుతుంది, కానీ వాడికి ఆ ఎంకరేజ్మెంట్, ఆ కాన్ఫిడెన్స్ రాదన్నమాట. సో ఎలా అంటే, ఒక చైనా నుంచి ఒకళ్ళు వచ్చి వాళ్ళు చైనీస్లో మాట్లాడుతుంటే మనం తెలుగులో మాట్లాడుతుంటాం, ఇక్కడ ఎవరిది తప్పు లేదన్నమాట. వాడికి అర్థమయ్యే భాష వేరు, వాడు 15 ఏళ్ళైనా వాడికి అర్థమయ్యే భాష కొన్ని ఏళ్ళ తక్కువ పిల్లాడిదే అర్థమవుతుంది. కాబట్టి ఆ లెవెల్లోనే మనం ట్రైనింగ్ అందచేస్తేనే తనకి కరెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు, చిన్న విరామం. తేజ రిహాబ్.
2: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ,
1: ఇప్పుడు తేజ రిహాబ్ ద్వారా మద్యపానం, ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
2: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా,
1: తేజ రిహాబ్,
2: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
1: సెల్ 8125335376. ఇప్పుడు మానసిక వైకల్యంలో మరి పండు గురించి తెలుసుకుందాం. అంటే సహజంగా ఈ హార్మోన్స్ ఎదుగుదల అనేటువంటి ఒక వయసు వచ్చిన తర్వాత వస్తూ ఉంటుంది. అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా వాళ్ళని ఎలా గైడ్ చేయాలి పేరెంట్స్?
0: కరెక్ట్. సో ఇది తెలియాలంటే ఫస్ట్ ఏ వయసుకి ఏ మార్పులు అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. చాలా వరకు మనం, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 9 ఏళ్ళు వచ్చిన వెంటనే ఆ బాబు గాని పాప గాని సపోర్ట్ తీసుకొని నించుంటాడు, ఒక చేత్తో బాయ్ బాయ్ అంటాడు, మమ్మ పప్ప అమ్మ నాన్న అని పలగగలడు, అలాంటి విషయాలు మనకి తెలిసినవే. కానీ ఈ అన్ని అందరూ గుర్తుపెట్టుకోలేరు. సో చాలా వరకు మిగతా పిల్లల్లాగా చేయగలుగుతున్నాడా లేదా అనేది మనం గమనిస్తాం. సో ఇలాంటి విషయాల్లో ఆ వయసుకి తగ్గట్టు ఏమొస్తాయో అని మనం తెలుసుకొని గమనించగలిగితే చాలా వరకు మనం క్యాచ్ చేయగలుగుతాం అన్నమాట.
1: అంటే ఎర్లీ స్టేజ్నే దీన్ని గుర్తించవచ్చు.
0: కరెక్ట్. సో ఎంత ఎర్లీగా గుర్తిస్తే మనం అంత మేలు చేయగలుగుతాం. ట్రైనింగ్ ఎస్పెషలీ ఒక 6 ఏళ్ల వయసు లోపలే మనం చేస్తే అది చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు అదే చూడండి, ఒకటి క్రికెట్ బాల్ మన వైపు వస్తుంది, మన బ్యాట్ ఎంతో యాంగిల్లో తిప్పక్కర్లా, ఒక 5 డిగ్రీలు 10 డిగ్రీల యాంగిల్లో తిప్పంగానే కానీ అది స్టేడియం డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంది అన్నమాట. మన పిల్లల జీవితాలు కూడా ఇంతే, మనం ఆ చిన్న యాంగిల్ మార్చడంతో వాళ్ళ లైఫ్ ఎంతో మేలు జరుగుతుంది. కానీ అత్యంతగా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇది తెలియక చాలాసార్లు ఆ పిల్లలని ఇంకా ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో టౌన్లు, సిటీలు, ఎన్నో డాక్టర్స్ చుట్టూ తిప్పుతూ నయం చేయాలని ప్రయత్నిస్తారు. అంటే ఒక లిమిట్ దాకా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కలగవచ్చు, కానీ దాని తర్వాత యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ అది మనము మనకి మనకు సర్ది చెప్పుకొని ఒప్పుకొని, సరే దీనికంటే సాధ్యం కాదు, ఐక్యూ టెస్టింగ్ బట్టి మనం చెప్పగలుగుతాం. దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్, సపోర్టు, ప్రేమ ఇవ్వడం అనేది చాలా అవసరం అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు చాలా వరకు మనకంటే చాలా ఆనందంగా ఉంటారు. మనం ఎంతో చేసి ఎంతో సాధించి ఎంత చేసినా సరే నార్మల్గా ఉన్న వాళ్ళు ఆనందం పొందలేకపోవచ్చు. వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చినా సరే ఎంతో సంతోషంగా ఉంటారు. సో మనం జీవితంలో ఎంత చేసినా సంతోషం కోసమే కదా, ఆ సంతోషానికి వాళ్ళు ఆల్రెడీ ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని ఇంకా బాధ పెడతాము? సో ఈ పేరెంట్స్ చాలాసార్లు దీని గురించి ఆలోచించి వాళ్ళకి వాళ్ళు డిప్రెషన్కి గురి అయ్యి వాళ్ళు బాగా ఉండకుండా పిల్లల్ని కూడా బాగా చూసుకోలేకపోతారు. ఎంతమంది శాస్త్రాలు నమ్ముతారో నాకు తెలియదు, కానీ మన శాస్త్రాల్లో ఒకసారి రాసుంది, ఒక జన్మలో అత్యంత మేధావి కలిగిన ఒక మనిషికి ఇంకో జన్మలో మందబుద్ధితో ఒక పుణ్య దంపతులకి దేవుడు తనని ప్రసాదిస్తాడని శాస్త్రంలో రాసింది. సో మనకి ఎన్నో విషయాల్లో అంటే మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయకపోతే మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయలేకపోతాం అన్నమాట. సో దీని గురించి అందరం తెలుసుకోవాలి, మనం చేయగలిగింది చెయ్యాలి. అండ్ గవర్నమెంట్ కూడా మనకి ఇలాంటి విషయాల్లో సపోర్ట్ ఇస్తుంది. వీళ్ళకి స్పెషల్ స్కూల్స్, మన నిజామాబాద్లో స్నేహ స్కూల్ ఉంది, అలాగే మనము గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి చెకప్ చేయించుకొని పీడియాట్రిషియన్ డిపార్ట్మెంట్లో కానీ సైకియాట్రీ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళకి మీ సేవలో సదరం అపాయింట్మెంట్ తీసుకొని ప్రతి బుధవారం సదరం క్యాంప్ జరుగుతాయి. వీళ్ళకి నెల నెల పెన్షన్స్ ఇవ్వడం, ఫ్యామిలీకిను వీళ్ళకి బస్ పాస్, రైల్వే పాస్, అట్లాగా ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి.
1: బాగుంది డాక్టర్ గారు. చిన్న విరామం.
2: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ
1: ఇప్పుడు తేజ రీహబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
2: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
1: తేజ రీహబ్,
2: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్, బ్యాక్ సైడ్, నిజామాబాద్.
1: సెల్ 8125335376. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు జన్మ సంబంధమా కర్మ సంబంధమా ఒక రకంగా అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎలాగూ వాళ్ళు మీరు అన్నట్టు ఒక చాక్లెట్ ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా వాళ్ళని అలా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంకా ఆనందం చూడాలి, అప్పుడే పేరెంట్స్గా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు అంటారు.
0: డెఫినెట్గా మనం ఒక సొసైటీ ఎంత డెవలప్ అయిందో అంటే ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి కాకుండా ఇట్లాంటి పిల్లల్ని స్పెషల్గా మనం ఎలా ట్రీట్ చేసి చూడగలుగుతామా అనేదే మన సొసైటీ డెవలప్మెంట్కి ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్. అలాగే ఇప్పుడు ఇండియాలో కూడా బెంగళూరులో, హైదరాబాద్లో ఇట్లా మందబుద్ధి ఇట్లాగా మానసిక వైకల్యం కలిగిన వాళ్ళని స్పెషల్ పీపుల్గా ట్రీట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళతో హోటల్స్ నడిపి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఎంతో మంది కుటుంబాలకి ఆనందం కలగజేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఎన్నో చోట్ల ఉన్నారు. అది తీసుకొని మన సమాజంలో కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మన పిల్లల్ని, మన ఇక్కడ ఉన్న స్పెషల్ చిల్డ్రన్ని కూడా మనం చూసుకుంటేనే అది ఒక ట్రూ డెవలప్మెంట్ అని నేను భావిస్తున్నాను.
1: బాగుంది డాక్టర్ గారు. మీరు అన్నట్టు ఈ సమాజంలో ఇలాంటి పిల్లలు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. మరి అటువంటి సమయంలో మీరన్నట్టు సమాజం తోడ్పాటు, కుటుంబం తోడ్పాటు, అట్లాగే ప్రభుత్వం తోడ్పాటు కూడా అందిస్తూ ఉంది కాబట్టి, సో వీళ్ళను ఇలా ప్రతి ఒక్కరు మనం తోచిన సహాయం వాళ్ళకి అందించినట్టయితే వాళ్ళ లైఫ్ను వాళ్ళు బాగా లీడ్ చేస్తారు. మీరు అన్నట్టు మంచి మంచి హోటల్స్ నడపగలుపుతారు, వాళ్ళకి తోచిన పని, వాళ్ళు చేయగలిగిన పనిని వాళ్ళు అద్భుతంగా చేసి చూపించగలరు మనకు. బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే మానసిక వైకల్యము ఉండి మందబుద్ధి ఉండి వీటితో ఏం కాదు అని అనుకుంటాం, కానీ మనం మంచిగా గైడ్ చేస్తే వాళ్ళు చక్కటి మార్గంలో నడిచి అందరికీ ఆదర్శప్రాయంగా అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత మంచి విషయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం మీరు తెలియజేసినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: ఇంతవరకు మీరు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారితో పరిచయం విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్, గ్లకోమా, రెటీనా వంటి మొదలైన కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ అయినటువంటి నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

సమయం 6:50 కా వస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు లిల్లీ పూల సాగు గురించి రైతు సోదరులందరికీ ఈ వివరాలు తెలియజేస్తున్నారు. నేల సంపంగిని అంటే లిల్లీ లేదా రజనీగంధ అని కూడా అంటారు. ఇది వాణిజ్యపరంగా సాగు చేయుటకు అనువైన దుంపజాతి పూల పంట. నేల సంపంగి పొడవైన కాడలపై తెల్లటి సువాసన పూరితమైన పూలను పూస్తాయి. ఈ పూలను వాణిజ్యపరంగా దండల అల్లికలో, విడి పూల అలంకరణలో, కాడ పువ్వులను పుష్పగుచ్చాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ పూల రెక్కల నుండి తైలాన్ని తీస్తారు. ఈ తైలానికి సుగంధ పరిమళాల తయారీ పరిశ్రమలో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. లిల్లీ పంట ఉష్ణమండలానికి చెందిన పూల పంట. దీని సాగుకు సమతుల వాతావరణం బాగా అనుకూలిస్తుంది. దీనిని వాణిజ్యపరంగా గాలిలో అధిక తేమ కలిగిన వేడి వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. ఈ పూల పంట సాగులో ఉష్ణోగ్రత అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఉష్ణోగ్రతలు 20 నుండి 30 సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటే ఈ పంట ఎదుగుదల మంచిగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడు కన్నా ఎక్కువగా, 10 సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలలో పూల కాడల నాణ్యత, దిగుబడులు తగ్గుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రతలు 20-30 సెంటీగ్రేడ్ మధ్య ఉన్న ప్రదేశాలలో ఈ పూల పంటను సులువుగా సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలతో పాటు సూర్యకాంతి తీవ్రత కూడా పూల నాణ్యతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పంటకు అధిక సూర్యరశ్మి అవసరము. తక్కువ సూర్యకాంతిలో పూల నాణ్యత దిగుబడి తగ్గిపోతుంది. లిల్లీ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇది దుంపజాతి పంట కనుక ఇసుకతో కూడిన తేలికపాటి ఒండ్రు నేలలు సాగుకు అనుకూలం. దీన్ని చవుడు నేలలో సైతం సాగు చేసుకోవచ్చు. నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న నేలలో దిగుబడి అధికంగా ఉంటుంది. లిల్లీలో 3 రకాలు కలవు. ఒక వరుస రేకులు గల సింగిల్, 2-3 వరుసల రేకులు గల సెమీ డబుల్ రకాలు, 4 కంటే ఎక్కువ రేకులు కలిగిన పూలను డబుల్ అని అంటారు. సింగిల్ రకాలను విడి పూలుగా మరియు సుగంధ తైలం ఉత్పత్తిలో వాడతారు. డబుల్ రకాలను కట్ ఫ్లవర్గా వాడతారు. సింగిల్ రకాల్లో హైదరాబాద్ సింగిల్, కలకత్తా సింగిల్, శృంగార్, రజత్ రేఖ, అర్క సజ్వల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. డబుల్ రకాల్లో హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, సువాసిని, వైభవ్ అను రకాలు సాగుకు అనుకూలం. లిల్లీ పూలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. లిల్లీ పూల యొక్క నాణ్యత దిగుబడి దుంపల ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. పూల కోత తర్వాత భూమి నుండి తవ్వి తీసిన నాణ్యమైన దుంపలను 2 నెలల పాటు నీడన ఆరబెట్టాలి. 2-3 సెంటీమీటర్లు వ్యాసము, 40-50 గ్రాములు బరువు ఉన్న దుంపలను సాగుకు ఎంచుకోవాలి. ఎకరాకు సుమారు 3.5 నుండి 4 టన్నుల దుంపలు అవసరమవుతాయి. 2-3 పిల్ల దుంపలను కలిపి నాటుకుంటే మొక్కల సాంద్రత పెరిగి దిగుబడులు పెరుగుతాయి. దుంప యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటే పూలకాడ నాణ్యత అధికంగా ఉంటుంది. భూమిని 2-3 సార్లు 30-40 సెంటీ

0: పచ్చగా మారి పూర్తిగా ఎండిపోతాయి. కాండము దుంపలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. పూత దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు మ్యాంకోజెబ్ కార్బానిజిమ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నేల తడులు ఇవ్వాలి. మురుగునీరు ఇంకే స్వభావం ఉన్న నేలలను ఎంచుకోవాలి. ఎత్తు మడులలో డ్రిప్ పద్ధతి పాటించినట్లయితే చాలా వరకు దీనిని నివారించుకోవచ్చు. ఇక పువ్వుకుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది కనుక ఆకులు పూల కాడల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అటు తర్వాత కాడలు ఎండిపోతాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాలలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ విధంగా తెలియజేస్తున్నారు. అధిక వర్షాలకు ఈ తెగులు వస్తుంది. ఆకులపైన కాడలపైన మచ్చలు ఏర్పడతాయి. పూలపైన గోధుమ రంగు మచ్చలు వచ్చి అవి పెద్దవై పూల కాడలు పూర్తిగా ఎండిపోతాయి. నివారణకు కార్బండాజీవ్ 2 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పేరుబంక తామర పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. పురుగులలో పేరుబంక తామర పురుగులు ఆకులు మొగ్గల నుండి రసం పీల్చి వడలిపోయేలా చేస్తాయి. వీటి నివారణకు డైమిథోయేటు 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేటు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పేరుబంక తామర పురుగును నివారించుకోవచ్చు. ఇక పెంకు పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ పురుగు యొక్క లార్వాలు తెలుపు నుండి లేదా పసుపు రంగులో 4-5 మిల్లీలీటర్లు పరిమాణంలో ఉంటాయి. ఈ లార్వాలు పూ మొగ్గలో ఉండి పూలను లోపల నుండి తినివేస్తాయి. దీని వలన పూలు రంగు మారి ఆకారం కోల్పోయి పూర్తిగా చెడిపోతాయి. అయితే ఈ పెంకు పురుగు ప్యూపా దశ నేలలో వృద్ధి చెందుతుంది కాన దీని నివారణకు చక్కటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే దీని జీవిత చక్రమును అదుపు చేయుటకు గుడ్లను నాశనం చేయవలసి ఉంటుంది. దీనికి గాను వేప నూనె 1% 3.5 మిల్లీలీటర్లు డైప్లో బెంజురాన్ 1 గ్రాము మరియు లార్వా దశను నాశనం చేయడానికి స్పైనోసాట్ 0.5 మిల్లీలీటర్ లేదా లామ్డా సైలోత్రిన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పూల కోత విషయాన్ని గురించి ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు నిపుణులు తెలియజేస్తున్నారు. దుంపలు నాటిన 100 నుండి 120 రోజుల వరకు పూలు పూస్తాయి. సింగిల్ రకాల్లో కింది వరుసలో కొద్దిగా విచ్చుకున్న పూలను, డబుల్ రకాల్లో కింది వరుసలో 2-3 పూలు విచ్చుకున్న తర్వాత కాడను కత్తిరించాలి. పూలను ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ కోసుకోవాలి. విడి పూలను మొగ్గ దశలోనే కోయాలి. వెదురు బుట్టలో ఉంచి దానిపై గుడ్డతో కప్పి మార్కెట్కు పంపించాలి. కాడలను కార్టూన్ బాక్స్లో కట్టలుగా కట్టి వాటిని మెత్తటి పేపరు లేదా పాలీ కవర్తో చుట్టి మార్కెట్కి సరఫరా చేయాలి. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు నిపుణులు. ఎకరానికి సింగిల్ రకాలైతే 4 నుండి 5 టన్నుల పూలు, డబుల్ రకాలైతే 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు పూలు కాడలు వస్తాయి. సంవత్సరం తర్వాత వర్షాలు కురిసే ముందు భూమి మీద ఉన్న లిల్లీ ఆకులను భూమట్టానికి కోసి మరల ఎరువులను వేసుకున్నట్లయితే 2వ పంటను తీసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులకు చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే లిల్లీ పూల సాగు గురించి చక్కటి వివరాలు అందించారు మన కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. కావున రైతులందరూ ఈ లిల్లీ పూల సాగు చేసి చక్కటి ఉత్పత్తిని సాధించి మేలైన చక్కటి లాభాలు పొందగలరని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఈ రోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు. ముందుగా ఈనాటి మా సాయంత్ర ప్రసారంలో ఐదు గంటలకు అభిరుచి, 5:30 లలిత సంగీతం, 5:40 సినీరంజని, 6:35 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. 6:50 వ్యవసాయ సూచనలు, వ్యవసాయదారుల కార్యక్రమం కూడా విన్నారు. ఇక 7:15 కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:15 ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష, 8:30 లలిత సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఉంటాయి. ఇక రేపటి మా సాయంత్ర ప్రసారం, రేపటి మా ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజన కార్యక్రమంలో అక్షరహంసలు భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధలో గోపిరెడ్డి రామిరెడ్డి గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 6:15 ప్రభాతలహరి, 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8:45 సినీరంజని, 9:00 హృదయరాగాలు, 10:00 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి 3:00 కొనసాగుతాయి. 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా సాయంత్ర ప్రసారంలో అభిరుచి, జానపద సంగీతము, సినీరంజని యథావిధిగా ప్రసారం అవుతాయి. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీరంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంట పొలాలు, 7:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఉంటాయి. ఇక 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. యథావిధిగా 11:00 ఆంగ్లంలో వార్తలు, హిందీలో వార్తలు ఉంటాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్రపతి ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్ట్రపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇండియా, నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు చెరో 3 సార్లు వాయిదా పడిన అనంతరం చివరకు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో సభా మధ్యలోకి దూసుకెళ్లి నినాదాలతో సభకు తీవ్ర అంతరాయం కలిగించారు. సభా మర్యాదలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. దీంతో నిత్యం జరిగే ప్రశ్నోత్తరాల సమయం, 0 అవర్ వంటి కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించలేక చివరకు ఉభయ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార, ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యతో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
2: प्राइम मिनिस्टर इज वेरी क्लियर कि हमें रिफॉर्म्स करने होंगे. हर मंत्रालय को कहा जा रहा है, इंक्लूडिंग शिक्षा मंत्रालय, कि आप रिफॉर्म्स लाइए. आज की परिस्थिति के हिसाब से हम लोगों को व्यवस्था निर्माण करने की जरूरत है. आप सुझाव देंगे, हम करेंगे रिफॉर्म्स. कल से संवाद के दरवाजे खुले हैं.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డెంజ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన, ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 3,25,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25 ఈ ఎగుమతుల విలువ 3,19,000 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలనా సంస్కరణలు, క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయాలు, వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల, బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కోసం ఐఐపీఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసీఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ, కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సూక్ష్మజీవశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జె సాయి ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మరి రైతు సోదరులు ఉపయోగిస్తున్న పురుగు మందుల గురించి, అదేవిధంగా పురుగు మందు డబ్బాలపై ఉన్న రంగులు, చిహ్నాలు, మరి వాటి వినియోగం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయి ప్రసాద్ గారు.
1: నమస్కారం అండి
0: సాయి ప్రసాద్ గారు. సాధారణంగా మన రైతులందరూ కూడా రసాయన ఎరువులు కానీ లేకపోతే రసాయన పురుగు మందులు కానీ వాడుతున్నారు కదండి. మరి ముందుగా ఈ పురుగు మందుల డబ్బాలపై వివిధ రకాలైన రంగులు ఉంటాయి కదండి, మరి అవి వేటిని సూచిస్తాయి? మరి రైతు సోదరులు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
1: నమస్కారం రైతు సోదర సోదరి మనులారా. ప్రస్తుతం పంటలపై కీటకాలు, తెగుళ్ళు మరియు కలుపు మొక్కల నివారణకు రైతులు వివిధ రకాల పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది రైతులు పురుగు మందు పేరు మాత్రమే చూసి వాళ్ళు ఆ పురుగు మందులను మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ మందుపై ఉండే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల పట్టీలు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. సో ఆ రంగుల గురించి తెలుసుకోకుండా ఎలాంటి అర్థాన్ని ఇస్తాయనేది తెలుసుకోకుండా రైతులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సో ఈ రంగుల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా రైతులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల భద్రతను, పర్యావరణాన్ని మరియు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రైతు సోదరులారా, పురుగు మందుల డబ్బాలపై ఉండే రంగులు ఆ మందు ఎంత విషపూరితం అనేది తెలియజేస్తాయి. సో అందులో మనకి ముఖ్యంగా 4 రకాల రంగులు మనము పురుగు మందుల డబ్బాలపై చూడొచ్చు. మొదటిది ఎరుపు రంగు, అత్యంత విషపూరితము. పసుపు రంగు అధిక విషపూరితం అనేది గుర్తిస్తుంది. నీలం రంగు మోస్తారు విషపూరితం అనేది సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు అనేది తక్కువ విషపూరితమైనది. సో ఈ రంగులను చూసి రైతులు మందు వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నిర్ణయించుకోవచ్చు.
0: మరి సాయి ప్రసాద్ గారు, పురుగు మందుల డబ్బాలపై రంగులతో పాటు కొన్ని చిహ్నాలు కూడా ఉంటాయి కదండి, మరి ఈ చిహ్నాలు వేటిని సూచిస్తాయి? మరి రైతు సోదరుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. రైతు సోదరులారా, పురుగు మందుల డబ్బాలపై ఉండే రంగుల పట్టి సాధారణంగా త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఈ త్రిభుజాకారంలోనే మనకి ఇదివరకు నేను చెప్పిన 4 రంగులు అనేవి మనకి అందులో కనబడడం జరుగుతుంది.
0: మరి రైతు సోదరులు మీరు చెప్పిన విషయాన్ని గమనిస్తాను నశిద్దామండి. అదేవిధంగా సాయి ప్రసాద్ గారు, ఈ ఎరుపు రంగు ఉన్న డబ్బాలు మనం చూసినట్టయితే మీరు ప్రమాదకరమైనని చెప్తున్నారు కదండి, మరి రైతు సోదరులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
1: ఎరుపు లేబుల్ ఉన్న మందులు అత్యంత విషపూరితమైనవి. ఇవి శరీరంలోకి శ్వాసధార, చర్మం ద్వారా లేదా పొరపాటున నోటిలోకి వెళ్తే తీవ్రమైన విష ప్రభావం మన మానవ శరీరం పైన కలిగించే ఆవిష్కారం ఉంది. అందువల్ల రైతులు పూర్తి రక్షణ దుస్తులు ధరించాలి. రైతులు ఈ మందులను పొలంలో స్ప్రే చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి. నిపుణుల సలహా మేరకే ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు తక్కువ విషపూరితమైన ప్రత్యామ్నాయ మందులను ఎంచుకోవడము మంచిది.
0: మరి అదేవిధంగా సాయి ప్రసాద్ గారు, రైతు సోదరులు మీరు చెప్పిన రంగులు ఏవైతే పురుగు మందుల డబ్బాలపై ఉంటాయి కదండి, మరి ఏ రకమైన రంగు పురుగు డబ్బాలు వాడితే మంచిదంటారు, మరి ఏవి వాడకూడదు అంటారు?
1: సో ఇక్కడ మనము గమనిస్తే మనకు 4 రంగులలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖ్యంగా సూచించే రంగులలో ఆకుపచ్చ, నీలం లేబుల్ ఉన్న మందులను ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని మనము చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే రైతుల ఆరోగ్యానికి తక్కువ ప్రమాదం ఉంటుంది, అదేవిధంగా పర్యావరణానికి కూడా తక్కువ హాని జరుగుతుంది. సో ఉపయోగకర కీటకాలపై కూడా తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆహార పదార్థాల్లో వీటి అవశేషాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏ మందులైనా సిఫార్సు చేసినా కూడా సో వాటి మోతాదు అనేది మనము కంపల్సరిగా చూసి మనం సూచించిన మోతాదులోనే ఈ మందులను వాడడము, ఉపయోగించడము చాలా అవసరము.
0: మరి మీరు చెప్తున్న విధంగా ఆకుపచ్చ మరియు నీలం వాడాలని మీరు చెప్తున్నారని అంటే పర్యావరణానికి కానీ అదేవిధంగా రైతు సోదరులకు కానీ హాని జరగకుండా ఉంటుందని. మరి అదేవిధంగా సాయి ప్రసాద్ గారు, మరి రైతు సోదరులు ఈ పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో ఈ రంగులను చూసి కొనాల్సిన అవసరం ఏముందంటారు, మరి వాటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: చాలామంది రైతులు మందు పేరు మాత్రమే చూసి కొనుగోలు చేస్తారు, కానీ రంగు లేబుల్ కూడా చాలా ముఖ్యమైనది. సో ఈ రంగు లేబుల్ ద్వారా మందు విషపూరిత స్థాయి తెలుస్తుంది. ఇదివరకు నేను చెప్పినట్లు నాలుగు రంగులు, ఆ నాలుగు రంగులలో ఆకుపచ్చ నీలం లేబుల్ ఉన్న రంగులు ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు ఎక్కువ అని అంటే విషపూరితం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీటిని అవసరమైన రక్షణ చర్యలు తెలుసుకోవచ్చు, రైతు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు పురుగు మందు కొనుగోలు చేసే ముందు మార్కెట్లో ముందు రంగు లేబుల్ను తప్పనిసరిగా పరీక్షించాల్సిన అవసరం ఉంది.
0: మరి సాయిప్రసాద్ గారు, మీరు చెప్పిన విధంగా రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఈ రంగును గుర్తించి, అదేవిధంగా వాటిపై ఉన్న గుర్తుని గుర్తించి రైతు సోదరులు ఈ పురుగు మందు డబ్బాలు కొన్న తర్వాత మరి వాడే విషయంలో రైతు సోదరులు అంటే పిచికారీ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటారు?
1: ఇదివరకు నేను చెప్పినట్టు మనకి నాలుగు రకాల రంగులలో ఎరుపు మరియు పసుపు రంగు లేబుల్ మందులు వాడేటప్పుడు మాస్క్, గ్లౌజులు, బూట్లు కంపల్సరీగా ధరించాలి. పిల్లలు గర్భిణీలు దగ్గరికి రానియకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గాలి దిశలోనే స్ప్రే చేయాలి, గాలి వీస్తున్న దిశలోనే ఈ మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీలం మరియు ఆకుపచ్చ లేబుల్ మందులు వాడేటప్పుడు స్ప్రే చేసే సమయంలో సిఫారసు చేసిన మోతాదులోనే ఈ మందులను వాడాల్సిన అవసరం ఉంటుంది. స్ప్రే తర్వాత చేతులు, ముఖం శుభ్రంగా చేసుకోవాలి. ఖాళీ డబ్బాలను సురక్షితంగా పారవేయాలి, అంటే ఖాళీ డబ్బాలను మనము డైరెక్ట్గా పొలంలోనే పారేయకుండా వాటిని 2-3 సార్లు నీళ్లతో కడిగేసి పారేయాల్సిన అవసరం ఉంటుంది. సో గుర్తుంచుకోండి, రంగు ఏదైనా కావచ్చు కానీ పురుగు మందు అంటే జాగ్రత్త అనే భావన ప్రతి రైతులో ఉండాలి.
0: మరి రైతు సోదరులు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, ఈ పురుగు మందులు కొనే సమయంలో మరి రైతులు డబ్బాలపై ఎట్లాంటి సమాచారాన్ని గ్రహించాలంటారు?
1: సో మనకు ప్రతి పురుగు మందు మార్కెట్లో అమ్మే ముందు రైతులకి పురుగు మందు డబ్బాల పైన చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆ పురుగు మందు ఏ పంటలకి స్ప్రే చేయాల్సింది అనేది ఒకటి చూపిస్తారు. అదేవిధంగా పురుగు లేదా తెగులు పేరు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సిఫారసు చేసిన మోతాదు కూడా వాళ్ళు ఆ డబ్బా పైన సూచించడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పురుగు మందుల డబ్బా కొనే ముందు గడువు తేదీ చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము గడువు తేదీ చూసుకోకుండా మందు డబ్బాలను కొనడం జరుగుతుంది, వాటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఇదివరకు చెప్పినట్టు రంగు లేబుల్ కూడా చూసుకోవాలి. అదేవిధంగా వేచి ఉండే కాలం, వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరిగా పరిశీలించాలి. ఇవన్నీ చూసిన తర్వాతే రైతులు ఆ మందు డబ్బాలని మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: అంటే రైతు సోదరులు డబ్బాలపై ఉన్న సమాచారం ఖచ్చితంగా చూడాలని మీరు అంటారండి?
1: అవునండి.
0: మరి సాయిప్రసాద్ గారు, ఈ పురుగు మందులు వాడేటప్పుడు డబ్బాలపైన కొద్ది సమాచారం ఏదైతే ఎంత వాడాలి ఉంటుంది అండి, చాలా చిన్న చిన్న అక్షరాల్లో అది రాసింది ఉంటుంది. మరి రైతు సోదరులు దానికి మించిన మోతాదు వాడితే మరి ఎట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు?
1: ఇప్పుడు మనకి రైతు సోదరులు కొన్నిసార్లు 2 ml ఒక 1 లీటర్ అనే ఒక మందు వాడాల్సి వచ్చినప్పుడు రైతు సోదరులు దాన్ని గమనించకుండా 2-3 సార్లు ఎక్కువ వేయడం జరుగుతుంది. అందులో 2 ml బదులుగా 4 ml, 6 ml వేయడం జరుగుతుంది. సో వాటి వల్ల ఎక్కువ మోతాదు వాడడం వల్ల ఒకటి ఖర్చు పెరగడం జరుగుతుంది. రైతు ఒక ఎకరానికి 1 లీటర్ మందుని సిఫారసు చేసినప్పుడు 1 ఎకరానికి 3 లీటర్ల మందుని వాడడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు పెరుగుతుంది, మళ్ళీ అదేవిధంగా పంటకు నష్టం కలుగుతుంది. సో మనకి ఏదైనా పైరు కావచ్చు, పంట కావచ్చు, ఎంత మందు తీసుకోవాలో అంతే మందు తీసుకుంటుంది. సో పురుగులు వాటిని ఆహారంగా, మనం ఎక్కువగా మందుని స్ప్రే చేసినప్పుడు అవి వాటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అదొకటి ఇబ్బందిగా ఉంటుంది. పురుగుల్లో నిరోధకత పెరుగుతుంది, అంటే పురుగులు ఒక టైంలో కొంత మట్టికి మందు వాడినప్పుడు కొంత పురుగులు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు పురుగులు ఆ మందుని ఆహారంగా చూసుకుంటూ వీటిని తినడం జరుగుతుంది, కాబట్టి నిరోధకత అనేది పెరుగుతుంది. ఆహారంలో అవశేషాలు పెరుగుతాయి, ఉపయోగకర కీటకాలు చనిపోతాయి. అందువల్ల ఎల్లప్పుడూ సిఫారసు చేసిన మోతాదునే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
0: మరి మీరు అన్నట్టుగా రైతు సోదరులు ఈ విషయాలు గమనించాలండి. అదేవిధంగా శాస్త్రవేత్తలు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు కానివ్వండి, పిచికారి సమయంలో రైతు సోదరులు, అదేవిధంగా రైతు కూలీలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదండి, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ పిచికారి సమయంలో?
1: సో రైతులు ముఖ్యంగా మనము ఏదైనా మందు పిచికారీ చేసినప్పుడు పొలంలో రైతులు అతి ముఖ్యంగా ఈ మందులను మనకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు లేకపోతే సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పిచికారీ చేయడం ఉత్తమం. ఎందుకు అనంటే ఏదైనా మందు మనము సూర్యరశ్మిలో మనము స్ప్రే చేసినట్లయితే అది ఆవిరైపోవడం వల్ల మన మందు ప్రభావం అనేది మనకి అంతగా కనబడకపోవచ్చు. అందుకని ఉదయం సాయంత్రం అనేది ఈ సరైన టైంలోనే మందు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం వేడి సమయంలో చేయకూడదు.
0: మరి రైతు సోదరుడు ఈ విషయాన్ని గమనించాలండి. అదేవిధంగా రబీలో కానివ్వండి, ఖరీఫ్లో కానివ్వండి, ఈ రైతు సోదరులు ఈ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు గాలి వీస్తున్నప్పుడు మరి రైతు సోదరులు ఈ పిచికారీ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: మొదటగా రైతులు పురుగు మందులని స్ప్రే చేసేటప్పుడు మాస్క్ కంపల్సరిగా ధరించాలి, చేతి తొడుగులు వాడాలి. ఎప్పుడైతే రైతులు వాళ్ళు మందులను నీళ్లలో కలిపే ముందే వాళ్ళు చేతులకి తొడుగులు వేసుకొని కలపాలి, బూట్లు ధరించాలి, కళ్ళద్దాలు ధరించాలి, పూర్తి చేతుల చొక్కా ధరించాలి. ఇవి పురుగు మందు ప్రభావం నుండి మనల్ని రక్షిస్తాయి. అదేవిధంగా మనకి గాలి ఎదురుగా స్ప్రే చేస్తే మందు రైతు మీద పడుతుంది కాబట్టి అందువల్ల ఎల్లప్పుడూ గాలి వెళ్లే దిశలోనే రైతులు పురుగు మందులని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: మరి సాయిప్రసాద్ గారు, మనకు పురుగు మందుల విషయానికి వస్తే, అంటే రసాయనిక మందుల విషయానికి వస్తే, గడ్డి మందు, తెగుళ్ల మందు, పురుగుల మందులు ఉన్నాయి కదండి, చాలామంది రైతులు వీటిని కలిపి వాడుతుంటారు, మరి దీనివల్ల ఎట్లాంటి ప్రమాదం ఉందంటారు?
1: సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే రైతులు పొలంలో ఏదైనా పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు ఒకే సమయంలో 2 లేక 3 మందులను కలిపి పిచికారీ చేయడం జరుగుతుంది. సో ఇది సరైన నిర్ణయం కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు లేకపోతే అధికారులు మేము ఎలా సూచిస్తే అలా మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఈ 2 లేక 3 మందులను కలిపి మనం స్ప్రే చేసినట్లయితే అది రైతుకి భారమే అవుతుంది, అంతేగాని మనకి పంట మీద ఎలాంటి ప్రభావం చూపించదు. సో దానివల్ల పంట దెబ్బతింటుంది, మందు ప్రభావం తగ్గుతుంది, అదేవిధంగా ఖర్చు పెరిగిపోతుంది. ఇలాంటి కారణాల వల్ల మనము ఎలా శాస్త్రవేత్తలు సూచిస్తే అట్లనే మనము మందులని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: మీరు అన్నట్టుగా రైతు సోదరులు మరి ఖచ్చితంగా శాస్త్రవేత్తల సలహాలు పాటించాలండి. మరి సాయిప్రసాద్ గారు, పురుగు మందుల డబ్బాలు వాడిన తర్వాత ఈ ఖాళీ డబ్బాలను మరి ఎక్కడ పెట్టాలి? ఈ ఖాళీ డబ్బాల వల్ల రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు?
1: సో మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత ఏవైతే మనకి ఖాళీ డబ్బాలు ఉంటాయో ఆ డబ్బాలని వాళ్ళు ఇంటి అవసరాల కొరకు వాడుకోవడం జరుగుతుంది. ఇది సరైన నిర్ణయం కాదు. వీటిని మనము స్ప్రే చేసిన తర్వాత ఈ డబ్బాలని 3 సార్లు నీటితో కడగాలి, మళ్ళీ వాటిని పగలగొట్టి సురక్షితంగా పారవేయాలి. ఎప్పుడూ ఆహారం లేదా నీరు నిల్వ చేయడానికి ఈ డబ్బాలని ఉపయోగించరాదు. ఎందుకు అనంటే మనకి పురుగు మందుల అవశేషాలు అనేటివి అందులో ఎక్కడో ఏ మూలనో ఉండిపోతాయి. ఆ పురుగు మందుల అవశేషాలు మన ఆహారం లేకపోతే నీళ్లలో కలిసి మన బాడీలో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి ఎన్నో రకాల హాని జరుగుతుంది. రకరకాల రోగాలు, అందులో ముఖ్యంగా తెలుసుకుంటే క్యాన్సర్ లాంటి రోగాలు మనకి చాలా కనబడుతూ ఉంటాయి. అందుకని వీటిని ఇంటి అవసరాల కొరకు వాడకుండా పారేయడము ఉత్తమం.
0: మరి రైతు సోదరి విషయాలు గమనించారండి. అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇప్పుడు రైతుకి అవగాహన లేకుండా ఒకవేళ పురుగు మందుల్ని పిచికారీ చేసి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ప్రభావానికి గురైనప్పుడు వెంటనే మరి ఎట్లాంటి చర్యలు చేపట్టాలండి?
1: సో మనకి ఎప్పుడైతే రైతులు ఈ పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతీయడం జరుగుతుంది. సో అందులో భాగంగా కొన్ని లక్షణాలు మనకి కనబడతాయి. అందులో తలనొప్పి, వాంతులు, తల తిరగడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరుగుతుంది, చెమటలు పట్టడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు కనుక మనకి కనబడితే రైతులు వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి వెంటనే వీళ్ళు స్వచ్ఛమైన గాలిలోకి తీసుకెళ్ళాలి, కలుషిత దుస్తులు తొలగించాలి, సబ్బుతో శరీరాన్ని కడగాలి. మళ్ళీ చివరికి ఒకవేళ పురుగు మందుల ప్రభావానికి గురైతే రైతులు ఈ లక్షణాలని ఎప్పుడైతే చూసినప్పుడు ఈ పురుగు మందు డబ్బా లేబుల్ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టయితే డాక్టర్ గారు వాళ్ళు ఎలాంటి పురుగు మందు ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది వాటిని చూసి డయాగ్నోసిస్ చేసి వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్, వైద్య సహాయం అందించడం జరుగుతుంది.
0: మరి సాయిప్రసాద్ గారు, ఈ గడ్డి మందులు కానివ్వండి, తెగుళ్ళ మందులు కానివ్వండి, పురుగుల మందులు కానీ, మరి పర్యావరణంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందండి?
1: సో మనం ముఖ్యంగా ఏదైతే పురుగు మందులు వాడుతున్నామో ఆ పురుగు మందులు ప్రభావం అనేది మన పురుగుల మీదనే ఉంటుందనేది మన ఆలోచన. దానికి విరుద్ధంగా కొన్ని నష్టాలు మనకి పర్యావరణంలో జరగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనము పిచికారి చేసిన పురుగు మందుల వల్ల నీల కాలుష్యం అనేది చాలా జరుగుతుంది. అదేవిధంగా నీటి కాలుష్యము, మళ్ళీ తేనెటీగలు మరణిస్తున్నాయి. ఈ తేనెటీగలు మరణించినప్పుడు మనకి ఈ పాలినేషన్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పర్యావరణంలో ఉన్న పక్షులు, చేపలకు కూడా నష్టం జరుగుతుంది. ఈ నష్టాలు అనేటివి మనము పరిగణలకు తీసుకోకుండా మనము ఓన్లీ పురుగుల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో పురుగు మందులను కొడుతున్నాం, కానీ వీటిని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
0: అంటే రైతు సోదరులకు, ముందు తరాల వారికి మంచి పర్యావరణం అందించే బాధ్యత కూడా ఉందని మీరు చెప్తున్నారండి. మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఈ సమగ్ర కీటక నిర్వహణ విషయంలో రైతు సోదరులకు ఎట్లాంటి అవగాహన అవసరం ఉందంటారు?
1: ఈ సమగ్ర కీటక నిర్వహణ అంటే ఏంది అని అంటే, ముఖ్యంగా మనము కొన్ని జీవ పురుగు మందులను వాడాలి. అదేవిధంగా కొన్ని ఫిజికల్ మెథడ్స్తో పురుగులను ట్రాప్ చేసే ఫెరమిన్ ట్రాప్స్ని మనం వాడాలి. సో వీటి వల్ల ఒకవేళ పురుగులు కంట్రోల్ కాకపోతే చివరికి మనము ఈ పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో ముఖ్యంగా మనము పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, ఒకటే పంట కంటిన్యూగా మనము ఖరీఫ్లో మళ్ళీ యాసంగిలో వేయడం వల్ల మనకి ఒకే రకమైన పురుగు మన పొలంలో కనబడడం జరుగుతుంది. దానివల్ల ఆ పురుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందువల్ల పంట మార్పిడి కంపల్సరిగా చేయాలి. అదేవిధంగా జీవ నియంత్రణ అనేది జరుగుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మనము పురుగు మందులను వాడతాము. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో అవసరమైనప్పుడే పురుగు మందులను వాడడం జరుగుతుంది.
0: మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇంతకుముందు మీరు ఈ పురుగు మందుల పిచికారి సమయంలో రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పురుగు మందుల్ని పిచికారి చేయాలో తెలియజేశారు. అంటే కన్నద్దాలు ధరించడము, లేకపోతే మాస్క్ పెట్టుకోవడము, గ్లౌజ్ పెట్టుకోవడము. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనం ఎంత సమయానికి పొలంలోకి వెళ్ళొచ్చు అంటారు? మరి ఏ సమయంలో వెళ్తే సురక్షితం అంటారు?
1: ఇది చాలా ముఖ్యమైన విషయము. పురుగు మందులు పిచికారి చేసిన వెంటనే పొలంలోకి వెళ్ళకూడదు. సాధారణంగా 24 గంటల నుండి 45 గంటల వరకు లేదా లేబుల్పై సూచించిన కాలం వరకు వేచి ఉండాలి. వెంటనే పొలంలోకి వెళ్తే పొలము పైరు మీద ఉన్న మందు మన చర్మం ద్వారా శరీరంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు మరియు వ్యవసాయ కూలీలు సూచించిన ప్రకారము మనము పొలంలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించాల్సిన అవసరం ఉంది.
0: మరి సాయిప్రసాద్ గారు, ఇంతవరకు జాగ్రత్తలు, అదేవిధంగా రైతు సోదరులు పురుగు మందులు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు కదండి, మరి ఈ పురుగు మందులు వాడినప్పుడు అవి ధాన్యాలు కావచ్చు లేదా కూరగాయలు కావచ్చు, కోతకు ఎప్పుడు అనువైన సమయం అండి అది?
1: ప్రతి పురుగు మందుకి ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, వేచి ఉండే కాలము. ఇది 3 రోజుల నుండి 21 రోజుల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. సో ప్రతి పురుగు మందు మనము వాడిన స్ప్రే చేసిన ఎంబటే మనము కూరగాయల్ని కానీ ఆ పంటని కానీ ఎంబటే కోయరాదు. ఈ కాలాన్ని పాటించకుండా కోత కోస్తే ఆ పురుగు మందుల అవశేషాలు ఆహారంలో ఉండి వినియోగదారుల ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి. కాబట్టి లేబుల్పై ఉన్న సూచనలను తప్పనిసరిగా రైతులు అనుసరించాలి. అదేవిధంగా ఒకవేళ కోత కోసిన తర్వాత కూడా, 3 రోజుల తర్వాత కూడా కోత కోస్తే ఆ పంటని, కూరగాయలైతే పర్టికులర్గా వాటిని మనము ఉప్పు నీళ్ళలో కడిగి, అదేవిధంగా మంచి నీళ్ళలో ఒక 2 నుంచి 3 సార్లు కడిగి వాటిని మనము వంటకి ఉపయోగించడం అనేది మంచిది.
0: మరి రైతు సోదరులు, అదేవిధంగా వినియోగదారులు కూడా విషయాలు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఇప్పుడు సాయిప్రసాద్ గారు, రైతు సోదరులు ఈ పురుగు మందులు, తెగుళ్ల మందులు కొనే సమయంలో ఒకవేళ గడువు ముగిసిన డబ్బాలు కొంటే మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? మరి రైతు సోదరులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో?
1: గడువు ముగిసిన పురుగు మందులు వాడకూడదు. అవి ప్రభావం తగ్గిపోవచ్చు లేదా కొన్నిసార్లు పంటకు హాని కలిగించవచ్చు. రైతులు కొనుగోలు చేసే సమయంలో మరియు వాడే ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా పురుగు మందు డబ్బాపై పరిశీలించాలి. గడువు ముగిసిన మందులను వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. సో ఇలా వాడితే కనుక మనకి ఆ పురుగు మందు యొక్క ప్రభావము ఎంత ఉండాలో అంత మనకి మన పంటపై అంత ప్రభావం చూపించదు.
0: మరి మీరు చెప్పిన విషయాలు కూడా రైతు సోదరులు గమనించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, సాధారణంగా పంటపై వచ్చిన పురుగుని చంపడానికి రైతు సోదరులు పిచికారీలు చేస్తున్నారు కదండి, రసాయనాలన్నీ. మరి ఈ పిచికారీ చేసేటప్పుడు మనకు తేనెటీగలు కానివ్వండి, ఇతర ఉపయోగకరమైన కీటకాలు కూడా దీనివల్ల ప్రభావం చెందుతున్నాయి కదండి, మరి ఈ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మరి రైతు సోదరులు వాటిని కాపాడుకోవాలంటే ఎట్లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉందంటారు?
1: ముఖ్యంగా తేనెటీగలు పంటల పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. పంట పుష్పించే సమయంలో పురుగు మందుల పిచికారిని వీలైనంత వరకు నివారించాలి. అవసరమైతేనే సాయంత్రం వేళలో పిచికారి చేయాలి. అలాగే తేనెటీగలకు తక్కువ హాని చేసే మందులను ఎంపిక చేయాలి. దీనివల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా ప్రకృతి సమతుల్యత కూడా కాపాడబడుతుంది.
0: మరి సాయిప్రసాద్ గారు, చివరిగా రైతు సోదరులకు మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి ఈ పురుగు మందుల వాడకం విషయంలో?
1: ప్రియమైన రైతు సోదర సోదరిమణులారా, పురుగు మందులు పంట రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ వాటిని సురక్షితంగా మరియు శాస్త్రీయంగా ఉపయోగించడం మన బాధ్యత. పురుగు మందు డబ్బాలపై ఉండే రంగుల గుర్తులను అర్థం చేసుకోవడం ద్వారా సరైన మందును ఎంచుకోవచ్చు మరియు ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఎల్లప్పుడూ లేబుల్ చదవండి, సిఫారసు చేసిన మోతాదునే వాడండి, రక్షణ పరికరాలు ధరించండి మరియు సమగ్ర కీటక నిర్వహణ పద్ధతులను అనుసరించండి. గుర్తుంచుకోండి, సరైన మందు, సరైన మోతాదు, సరైన సమయం, సరైన పద్ధతి, ఈ సూత్రం ద్వారా మనము మందులని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే పంట దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆరోగ్యం, వినియోగదారుల ఆరోగ్యం మరియు పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటాయి. ధన్యవాదాలు. జై కిసాన్.
0: మరి సాయిప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు పురుగు మందుల పిచికారులు, అదేవిధంగా కొనుగోలు చేసే సమయంలో రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ గురించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సూక్ష్మ జీవశాస్త్రవేత్త గారు డాక్టర్ జే సాయిప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయటానికి శ్రీ బి సంజీవ్ రెడ్డి గారు చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: సార్, మరి ఇప్పుడు వికసిత భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది, అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
1: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021లో ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వామ్యం చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్టిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
0: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ అభివృద్ధి చేయాలన్నా, ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతుంటుంది?
1: కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 200,000 మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 200,000 సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పిజి, మార్కెటింగ్ గిడ్డంగులు, అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9,500 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్, అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్టు కూడా, అంటే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి. అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్లు, అంటే ఇవాళ గోడౌన్స్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా AIF అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి ఇంకా ఇతర పథకాలు కూడా AMI కానీ PM CME కానీ ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్కి కానీ, విత్తనానికి కానీ, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ, ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బౌల

0: రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమన్నా ఉంటే ఎక్స్పోర్ట్ చేయటం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లే సహకార బ్యాంకింగ్లో కూడా ఈకేవైసీ ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరుగుద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతోపాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్ అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం ఈ జమ్ పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా ప్లస్ పారదర్శకత ఉండే విధంగా అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఎస్, ఈ జమ్ పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మానవ వనరులను సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి NCDN నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్ అంటే జాతీయ లెవెల్లో సహకార సంఘాల డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్ట్, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ అన్ని బేస్ చేసుకుని ఏంటంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వల్ల ఏంటంటే ఆ సంఘాలకు ఉన్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను సహజ వనరులను వినియోగించుకొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లా ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసిండ్రు, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఒక చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అదొక్కటేనండి, ఇంకేమన్నా ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ పేద రైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని, వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జీవో ఇనిషియేటివ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ పి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహంలో స్వచ్ఛతగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా. ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు.

0: ముందుగా వినండి ముత్యాలపల్లకి చిత్రం నుంచి పాటలు కోరుతున్న శ్రోతలు శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామానంద్, రిధీమ వీరందరూ శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి ఈ పాటను కోరుతున్నారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి పల్మనాలజిస్ట్ అపోజిట్ హోప్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్. డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
0: ఇప్పుడు వినండి మీకు ఇష్టమైన, మీరు కోరిన ఈ పాట.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు వినండి, క్రిమినల్ చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు.

ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, గ్లకోమా, రెటీనా వంటి మొదలైన కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు వాణి జయరాం గారు పాడినటువంటి మధుర గీతాలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. కొద్దిసేపట్లో ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష వింటారు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర్ ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి మరో జానపద సంగీతం.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు సూచనలు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె నొప్పి, గుండె కవాటాల సమస్యల గురించి ప్రముఖ గుండె వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. మధుర గీతాలు. 3 టైమ్స్ నేషనల్ అవార్డ్, ఫిలింఫేర్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్, తాన్సేన్ అవార్డు కూడా అందుకున్న ఒక వండర్ఫుల్ ఎవర్గ్రీన్ అద్భుతమైన లెజెండరీ సింగర్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆమె ఎవరో కాదు, ఆమె అసలు పేరు కలైవాణి. ఆమెని మనందరం వాణి జయరామ్గా పిలుస్తాం. మనకు చాలా సుపరిచితురాలు. ఆమె రాయవేలూరులో ఒక సంగీత కుటుంబంలో 1945 నవంబర్ 30 జన్మించారు. 19 భాషల్లో సుమారు 1000 సినిమాల్లో 20,000కు పైగా పాటలు పాడారు. మోడర్న్ ఇండియా మీరా అని ప్రసిద్ధి చెందారు. వినండి మొదటి పాట.

మనకు తెలిసిన వాణి జయరాం, అదే కలైవాణి గారు, 1971 సంవత్సరంలో హిందీ చిత్రం గుడ్డీలోని బోలేరే పపీహో అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి పాటకే జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇక మన తెలుగులో ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో అభిమానవంతులు చిత్రంలో మొదటిసారిగా పాట పాడారు. పద్మభూషణ్తో భారత ప్రభుత్వం వారిని సత్కరించారు. బాల మేధావిగా విశేష ప్రతిభతో ఆమె 8వ ఏటానే ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక వినండి ఆమె పాడిన మరో పాట.

క్వీన్స్ మేరీ కాలేజ్ చెన్నైలో డిగ్రీ చదువుకున్నారు. కొంతకాలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం కూడా చేశారు. వినండి మరో పాట.

కలైవాణి అయినటువంటి వాణి గారికి హైదరాబాద్లోని జయరాం గారితో వివాహం జరిగింది. జయరాం గారికి వాణి గారి గాత్రం అంటే ప్రాణం. అందుకే వారు ఆవిడ్ని శాస్త్రీయ సంగీతంలో సాధన కోసం ప్రోత్సహించారు. వినండి మరో పాట.

ఇక వాణి జయరాం గారు కర్ణాటక సంగీతాన్ని కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్ వద్ద, టిఆర్ సుబ్రహ్మణ్యన్ వద్ద, ఆర్ఎస్ మణిల వద్ద అభ్యసించగా, హిందుస్థానీ సంగీతాన్ని ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు. వినండి మరో పాట.

ఆమె తన 5 దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో శాస్త్రీయ జానపద భక్తి గీతాలతో శ్రోతలను మంత్రముగ్ధులు చేశారు. వినండి మరో పాట.

ఎంతో కష్టమైన శాస్త్రీయమైన పాటలను అవలీవలంగా పాడడంలో ఆమె నిష్ణాతులు. ప్రజలు ఆమె పాటలు ఎంతో భక్తితో పాడుకుంటారు. చివరిగా 77 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 2023 సంవత్సరం 4వ తేదీన చెన్నైలో వాణి జయరామ్ గారు పరమపదించారు. ఆమె పరమ పదించిన ఆమె పాటలు మనందరికీ ఎప్పుడు గుర్తుంటాయి. మధుర గీతాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

సత్సారం ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:50 ఎఫ్ఎం రేడియో 103.2 మెగాహెర్ట్స్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.